ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీ గురువారము. నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకండ్లు. అసత్యం కన్నా సత్యం అనంతరెట్లు బరువైనది, మంచితనం కూడా అంతే అని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన స్వామి వివేకానంద.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్త గూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి.
1: మన నడక నడత మాట చివరికి మౌనం కూడా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గుడిగోపురంలో ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారికి లోకం చేతులెత్తి నమస్కరిస్తుంది. అదే విధంగా మురికి కోపం లాంటి మనస్తత్వం కలిగిన వారిని దూరంగా నెట్టివేస్తుంది. మనము రాముడితో ఏ సంబంధము లేకపోయినా ఆలయం నిర్మించి అర్చనలు చేస్తున్నాం. అలాగే రావణుడు ఏ అపకారం చేయకపోయినా కూడా దిష్టిబొమ్మలు తగలేస్తున్నాం. రాముడు రావణులతో మనకు ఏ విధమైన సంబంధాలు లేకపోయినా వారి వారి వ్యక్తిత్వాలే మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. సాధారణంగా

0: పండితులు ఆచరించిన మార్గాన్ని సామాన్యులు ఆచరిస్తారు. కాబట్టి వ్యక్తిత్వాన్ని కేవలం వ్యక్తిగతమైనదిగా భావించకూడదు. అది సమాజాన్నే మార్చగలుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు తప్పనిసరిగా మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. పురాణాల విశేషాలు తెలుసుకోవటం వల్ల మహనీయుల యొక్క స్ఫూర్తివంతమైన ఉన్నత వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకోవటం సాధ్యమవుతుంది. ఏ మనిషికైనా శిశుప్రాయం నుంచే వ్యక్తిత్వం అంకురిస్తుంది. దానికి తోడు చుట్టుప్రక్కల ఉన్న సమాజం కూడా దాని మీద చెరగని ముద్ర వేస్తుంది. శివాజీ గొప్ప వీరుడుగా ఎదగటానికి, అక్బర్ పరమత సహనం పాటించి చరిత్రలో నిలిచిపోవటానికి చిన్నతనం నుంచి వాళ్ల పెద్దవాళ్లు రూపుదిద్దిన వ్యక్తిత్వ నిర్మాణమే కారణం. అందుకే పెద్దవాళ్లు పునాది గట్టిగా ఉంటేనే ఎంతటి భవనమైనా స్థిరకాలం నిలిచి ఉంటుంది అనేవారు. బలం, బలగం, బంధుగణం ఎవరైనా మనం సత్ప్రవర్తన కలిగి ఉంటేనే వారు మన మార్గంలో పయనిస్తారు. అదే లేని రోజున తెగులు బట్టిన పంట నిలువునా ఎండిపోయినట్లే చెదలు బట్టిన వ్యక్తిత్వం మనిషిని చరిత్రహీనుణ్ణి చేస్తుంది. తమ్ముడైన సుగ్రీవుణ్ణి వాలి చంపటానికి సిద్ధపడ్డాడు. అందుకే శ్రీరాముడు ఎంతటి దయా సముద్రుడైనప్పటికీ వాలిపై ఏమాత్రం జాలి చూపలేదు. 10 మందిలో ద్రౌపదికి చేసిన అవమానం దుర్యోధనాదుల ప్రాణాలు తీసింది. చెల్లెలి పిల్లల్ని సంహరించటానికి సిద్ధపడ్డ కంసుడు, 16,000 కన్యల్ని చెరసటానికి ఉద్యుక్తుడైన నరకాసురుడు, ఇలా వీరందరూ తమ తమ పాప పంకలమైన వ్యక్తిత్వం కారణంగానే నాశనమయ్యారు. చక్కటి భోజనం తినటం వల్ల కలిగే ఆనందాన్ని కంటి కింద తగిలే చిన్నరాయి దూరం చేసినట్లే దేవతలకు రాజైన ఇంద్రుడు, ఆహల్యకు చేసిన ద్రోహం సుగుణాలకు ఆటపట్టైన కర్ణుడు, దుర్యోధనుడితో చేసిన స్నేహం వలన అతని వ్యక్తిత్వం అధహపాతాళానికి త్రొక్కివేయబడింది. 3 కోటి దేవతలకు మక్కువైన నెలవుగా ఒకప్పుడు వర్ధిల్లిన భారతదేశం గొప్ప వ్యక్తిత్వాన్ని ఆర్జించిన మహనీయులకు నిలయమై ఉంది. జగద్గురువుగా ప్రఖ్యాతి పొందినప్పటికీ చండాలుడి బోధకు శిరసు వంచి ప్రణమిల్లిన ఆదిశంకరాచార్యుడి వైనం, బ్రహ్మర్షి అని పిలవలేదన్న అక్కసుతో తనను చంపటానికి వచ్చిన విశ్వామిత్రుడిపై వశిష్ఠుడు చూపించిన సహనగుణం ఆ మహనీయుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవే. తల్లిదండ్రుల మీద భక్తిభావానికి ప్రతీకగా నిలిచిన శ్రవణకుమారుడు, భార్యాభర్తల అన్యోన్యతను గొప్పగా చూపిన సీతారాములు, గురు శిష్య బంధానికి అర్థం చెప్పిన రామకృష్ణ పరమహంస, వివేకానందులు మొదలైన వారందరూ ఉత్తమ వ్యక్తిత్వాన్ని ఆర్జించిన వారే. మనందరం నడవాల్సిన సంస్కార మార్గాన్ని చూపించిన మహనీయులు కూడా వారే.
1: మీరింతవరకు శ్రీమతి జి. ఇందిరాదేవి సమర్పించిన సుభాషితం విన్నారు.

0: ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం కూడా ప్రారంభమవుతుంది అని అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన శ్రీ రామకృష్ణ పరమహంస. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: కుందేళ్ల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో నిరుద్యోగ యువత, యువ రైతులు ఈ కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి అధిక లాభాలు కూడా

0: పొందుతున్నారు. ముందుగా కుందేళ్లలో అసలు ఎలాంటి ఆరోగ్యపరమైన సూచనలు ఉన్నాయో తెలుసుకోవాలి. కుందేలు మాంసంలో 21% మాంసకృత్తులు, 4% కొవ్వు పదార్థాలు, 0.1% కొలెస్ట్రాల్, 1.3% ఖనిజ లవణాలు ఉంటాయి. దీని మాంసం ఆరోగ్యానికి ఎంతో మంచిది, రుచిగా ఉంటోంది. మాంసంలో ఆరోగ్యానికి దోహదపడే కొలెస్ట్రాల్ అధిక పాలలో ఉంటోంది. కుందేళ్ల చర్మాలతో అందమైన టోపీలు, పర్సులు, బ్యాగులు, స్వెట్టర్లు తయారు చేసుకోవచ్చు. ఇక కుందేళ్లలో ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. మాంసోత్పత్తికి 4 నుండి 5 కిలోల మధ్యస్థ బరువు గల న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, చించిల్లా, వైట్ జైంట్, సీమజాతి కుందేళ్లు అనుకూలంగా ఉంటాయి. 6 నుండి 9 కిలోల అధిక బరువు గల ఫ్లెమిష్ జైంట్ జాతి కుందేళ్లు కూడా ఉన్నాయి. అయితే వీటిలో మాంసోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటోంది. అంగోరా జాతి కుందేళ్లు ఉన్ని ఉత్పత్తికి ఎంతో పేరుగాంచినవి. ఇవి 2.5 నుండి 3.5 కిలోల బరువు ఉండి సాలీన 300 నుండి 1200 గ్రాముల ఉన్నిని మనకిస్తాయి. నేల మీద కన్నా కేజీలలో ఈ కుందేళ్లను పెంచడం ఎంతో మేలు. ఆడకుందేలును మగ కుందేలు కేజీలలో వదిలి దాటించాలి. 4-5 ఆడకుందేళ్లకు 1 మగ కుందేలు సరిపోతోంది. దాటించిన 13 రోజుల తరువాత చూడి నిర్ధారణ చేయవచ్చు. ఈనడానికి 5 నుండి 6 రోజుల ముందు కేజీలలో నెస్ట్ బాక్సులు అమర్చాలి. ఈనిన నెల తరువాత పిల్లల్ని తల్లి నుండి వేరు చేయాలి. 1 వారం రోజుల విశ్రాంతి తరువాత తల్లి కుందేలును తిరిగి దాటించాలి. 1 ఆడకుందేలు సాలీన 40 నుండి 80 పిల్లల్ని అంటే బన్నీలను ఉత్పత్తి చేస్తోంది. ఒక్కో ఈతలో 6 నుండి 10 పిల్లలను ఇస్తోంది. గర్భధారణ కాలం 30 నుండి 33 రోజులు. సాలీన 4 నుండి 6 సార్లు ఈనుతోంది. పిల్లల్ని 16 నుండి 20 వారాల వయస్సులో లేదా 2 కిలోల బరువు తూగినప్పుడు మాంసం కోసం అమ్మివేయవచ్చు. మగ కుందేలు 6 నుండి 7 నెలలు, ఆడకుందేలు 5 నుండి 6 నెలల వయస్సులో సంతానోత్పత్తికి తయారవుతాయి. కుందేళ్లు శాకాహారులు. పచ్చిగడ్డి, మిశ్రమ దానా ఇవ్వవచ్చు. దానాలో మొక్కజొన్నలు, రాగులు, జొన్నలు ఇలాంటి ధాన్యాలు 40 నుండి 50%, సోయా లేదా వేరుశనగ చెక్క 20 నుండి 25%, వరి లేదా గోధుమ తౌడు 20 నుండి 30%, లవణ మిశ్రమం 1 నుండి 3% ఉండేటట్లు చూసుకోవాలి. పెద్ద కుందేలుకు 150 గ్రాములు, పెరుగుతున్న కుందేలుకు 120 గ్రాములు, చూడి కుందేలుకు 240 గ్రాములు, పాలు ఇచ్చే కుందేళ్లకు 350 నుండి 450 గ్రాముల దానా అవసరమవుతోంది. దానాతో పాటు పచ్చిమేత కూడా ఇవ్వాలి. లూసర్న్, బర్సిమ్, నేపియర్, పారా, గిని, స్వీట్ సుడాన్, గడ్డి, చిక్కుడు, సోయా, పిల్లిపెసర, అలసంద ఇలాంటి ఆకులను పచ్చిమేతగా వాడుకోవచ్చు. ఇక ఆదాయ విషయానికి వస్తే, మాంసోత్పత్తికి 100 ఆడకుందేళ్లతో ఫారం పెట్టాలంటే సుమారుగా 1.60 లక్షల పెట్టుబడి అవసరమవుతోంది. కుందేళ్ల అమ్మకంలో 1 మూడేళ్లలో దాదాపుగా 60,000 ఆదాయం లభించే వీలు ఉంటోంది. కాబట్టి కుందేళ్ల పెంపకం ఎంతో లాభదాయకం అంటున్నారు నిపుణులు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీరింతవరకు కుందేళ్ల పెంపకం వివరాల గురించి ఈనాటి రైతు సమాచారంలో విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇది ప్రసార వివరాల సమయం. 100.1 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం.

ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 డాక్టర్ సలహాలు, ఇందులో సీజనల్ జ్వరాలు అవగాహన, డాక్టర్ అజ్మీరా వెంకన్న గారితో పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 అక్షయ్ ఊర్జా దివస్ సందర్భంగా ఇంధన వనరులను కాపాడుకుందాం, పుడమి తల్లిని రక్షిద్దాం, కొన్ని వివరాలు విందాం. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో మారుమూల ప్రాంతాల్లో కూరగాయల నాటు మొక్కల పెంపకంలో యువత, టేకలపల్లి మండలం కోయగూడెం పంచాయతీ రావులపాడు గ్రామ వాస్తవ్యులు గుంటి రాజేష్ గారితో పరిచయం. సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు 08744, ఇది ఎస్టీడి కోడ్. ఫోన్ నెంబర్ 29503, మరొక నెంబరు 29503. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 అడవి తల్లికి వందనం ప్రత్యేక కార్యక్రమం సమర్పణ శ్రీ కె నాగభూషణరావు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీతంలో శోభా గుర్తు గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట రికార్డింగ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5:00 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్ర ప్రసారంలో 6:30 జానపద సంగీతం. ఇందులో ప్రేమ్ కుమార్ గారి పాడిన జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్. ఈ ప్రసారాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:00 కిన్నెర్లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ ప్రసారాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి.

0: మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. వినిపించిన నేను మీ రేడియో నేస్తం గుండోజు శైలజ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు.

0: నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్టాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మిడి పుండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले चार प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले चार प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट कैबिनेट ने अप्रूव किए.
0: తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్టాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్టాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు, అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరోపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమరగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం.
0: సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు. చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22A ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ

0: రాష్ట సంచాలకులు శ్రీకే వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: యువత అనే వాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా డిసిప్లైన్డ్ గా లీడర్స్ లాగా పనిచేయాలంటే నష వాళ్ళ ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాష్ట ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ప్రక్రియలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
3: లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అడ్వాన్స్ ప్రిపేర్డ్ గా ఉండమని జిల్లా కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేశాం. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో కమిషనర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది, ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు, ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్ గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మై స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంధని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారులు భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి దిశగా గాలులు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్టంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ఈ అయ్యన్న పాత్రలు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन ह्यः नवदिल्ल्यां सम्पन्नोपवेशनानन्तरं 13,000 कोटिरूप्यकाधिकाः पञ्चपरियोजनाः अनुमोदिताः. एतासु 4 रेलमार्गसम्बद्धाः, एका च राजमार्गसम्बद्धा परियोजना अस्ति. सूचना प्रसारणमन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् केन्द्रीय मन्त्रिमण्डलेन पश्चिमबंगाल, ओडिशा, तमिलनाडु, आन्ध्रप्रदेश इत्येतेषु 4 राज्येषु

0: मार्गस्य अष्ट बहुमार्गीय परियोजनाः अनुमोदिताः। असौ उक्तवान् यत् आहत्य 50,4,900,000,000,000 रूप्यकाणां व्ययेन एताः परियोजनाः 30,2,000,000,000 1,30,2,000,000,000 पूर्णाः करिष्यन्ते।
1: पांच बहुत बड़े फैसले लिए हैं। पहले चार प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है। पहले चार प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन। और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट्स आज कैबिनेट ने अप्रूव किए।
0: श्री वैष्णव संसूचितवान् यत् मन्त्रिमण्डलेन बिहार राज्ये मुजफ्फरपुर सीतामढ़ी सोनबरसा खण्डस्य राष्ट्रिय राजमार्ग 22 इत्यस्य चतुर्मार्गीय मानकानुसारम् उन्नयनमपि अनुमोदितम्। अस्य व्ययः आहत्य 90,500,000,000,000 रूप्यकाधिकः अस्ति। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य नवदिल्ल्यां जापानस्य रक्षामन्त्रिणा शिन्ज़िरो कोइजुमी इत्यमुना सह द्विपाक्षिकोपवेशनं करिष्यति। अपेक्ष्यते यत् अस्मिन् उपवेशने हिन्द प्रशान्तक्षेत्रे रणनीतिक विश्वासः सहयोगश्च अधिकं सुदृढौ भविष्यतः तथा स्थिरतायाः सुरक्षायाश्च प्रवर्धनं भविष्यति। उभौ मन्त्रिणौ सामुद्रिक सुरक्षाक्षेत्रे गहन सहयोगस्य अथ मेक इन इंडिया इत्यस्य च अन्तर्गतं रक्षोपकरणानां प्रौद्योगिक्याश्च क्षेत्रे अधिक निकट सहयोगस्य विषये विचाराणाम् आदान प्रदानं करिष्यतः। केन्द्रीय मंत्री किरेन रिजिजुः एतत् कथनं निराकृतवान् यत् चीन देशः अरुणाचल प्रदेशे 60 किलोमीटर पर्यन्तं अन्तः प्रविष्टः अस्ति। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे श्री रिजिजुः उक्तवान् यत् बांग्लादेशस्य छायाचित्राणि दृश्यचित्राणि च चीन देशस्य अरुणाचल प्रदेशे प्रवेशं मिथ्यारूपेण प्रदर्शयितुं प्रयोज्यन्ते। असौ उक्तवान् यत् एतादृशानि असत्यानि अभिकथनानि सीमां रक्षतां सैनिकानां मनोबलं न्यूनीकर्तुं शक्नुवन्ति तथा अनावश्यकं भ्रमं जनयितुं शक्नुवन्ति। मन्त्री उक्तवान् यत् भारत चीन सीमा सम्बद्धः विषयः गम्भीरः अस्ति। सः जनान् आहूतवान् यत् एतादृशे संवेदनशील विषये मिथ्यानि उत वा अप्रमाणितानि कथनानि न कुर्वन्तु। दिल्ल्यां प्रचलितस्य विशेष गहन पुनरीक्षणस्य अन्तर्गतम् आवेदन पत्राणाम् उपस्थापनस्य अन्तिमतिथिः अस्य मासस्य 24 दिनांकं यावत् वर्धिता। दिल्ल्याः मुख्य निर्वाचनाधिकारिणः अनुसारम् अधुना प्रारूप मतदातृसूची अस्य मासस्य 31 दिनांके प्रकाशिता भविष्यति। अभ्यर्थनानाम् आक्षेपानाञ्च प्रस्तुतेः अन्तिमतिथिः आगामि मासस्य 30 दिनांकं भविष्यति। बांग्लादेशे अद्य राष्ट्रपति पदाय निर्वाचनं भविष्यति। अस्मिन् निर्वाचने सांसदाः शासनाधिरूढस्य बीएनपी दलस्य वरिष्ठ नेता मिर्जा फखरुल इस्लाम आलमगीर तथा एकादश दलात्मकस्य विपक्ष संयुतेः प्रत्याशी कर्नल ओली अहमद इत्येतयोः मध्ये चयनं करिष्यन्ति। 35 वर्षाणाम् अनन्तरं प्रथमवारं राष्ट्रपति पदाय निर्वाचने मतदानं भविष्यति। मतदानं अद्य अपराह्णे 2 वादनादारभ्य सायं 5 वादनपर्यन्तं संसद भवने भविष्यति। इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి మహేష్.
3: ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢమాసం సందర్భంగా 4 ఆదివారాల్లో పెద్ద ఎత్తున ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. జిల్లాలోని ప్రధాన పోచమ్మ ఆలయాలు గురు ఆదివారాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాకు చెందిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వయ్య హరీష్బాబు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారి వారి ప్రాంతాలు నిర్వహించిన బోనాల వేడుకల్లో కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని పంటలు బాగా పండే విధంగా ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ఆదివాసీ నాయకులు

0: హాజరయ్యారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అధికారులు మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ది విద్యాభివృద్దితోనే సాధ్యమవుతుందని, ఆ దిశగా ఆదివాసీ నాయకులు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసులకు పీఎం జన్మన్ కింద గృహాలను అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జిల్లాలో 89.43% పూర్తయింది. 678 పోలింగ్ కేంద్రాల్లోని 4.55 లక్షల ఓటర్లలో 4.07 లక్షల మంది డిజిటలైజేషన్ పూర్తవగా, మరణాలు వలసల వల్ల 46,180 పేర్లు ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. రాష్ట ప్రభుత్వం నిరుద్యోగుల కోసం పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ జిల్లాలో భర్తీ కానున్న 139 పోస్టుల కోసం నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు ప్రత్యేకంగా 4 కోచింగ్ సెంటర్లను ప్రారంభించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఉత్తమమైన అధ్యాపకులచే బోధనతో పాటు 3 నెలల శిక్షణ కోసం ఎంపికైన నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా 8 నుంచి 17 తారీఖు వరకు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలో కన్వీనర్ విశాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు జిల్లా కేంద్రంతో పాటు కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జెండా ఎగురవేసి జాతీయతను చాటాలని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపరాణి ఆధ్వర్యంలో 1 నుంచి 7 తారీఖు వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అనేక అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాలు ఎంతో మంచివని, పిల్లలకు తప్పనిసరిగా తల్లిపాలు అందేలా చూడాలన్నారు. వీటిలో అన్ని రకాల పోషకాలు లభించడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి రోగాలు పిల్లలకు రాకుండా చేస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ది కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లాలో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కుట్టి మిషన్ శిక్షణ కేంద్రాన్ని డిఆర్డీఓ దత్తారావుతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించడంతో పాటు డ్వాక్రా సంఘాల మహిళలకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుట్టి మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్ల ద్వారా తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా జిల్లాలో సుమారు 80,000 మంది విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు కుట్టే కార్యక్రమాన్ని అప్పగించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాలల సంక్షేమ విభాగంతో పాటు పోలీసులు కలిసి ఆపరేషన్ ముస్కాన్ 12 జిల్లాలోని అన్ని మండలాల్లో 1 నుంచి 31 తేదీ వరకు నిర్వహించారు. జిల్లాలోని హోటల్స్, ఇతర పని ప్రదేశాల్లో పనిచేస్తున్న 14 సంవత్సరాలలోపు బాలబాలికలను 74 మందిని గుర్తించి వారిని బాలల సదన్కు తరలించడంతో పాటు పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా పనిలో పెట్టుకున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులు పదే పదే తనిఖీలు నిర్వహించడంతో యజమానులు కొంతమంది ఇప్పటికే బాలలను పనిలో పెట్టుకోవడానికి విముఖత చూపుతున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ఆసిఫాబాద్ మంచిర్యాల గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, ఐటీడీఏ పీఓ మంద మకరంద ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. ఆదివాసీ గిరిజనులు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని, వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
1: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు జి రమేష్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది.

0: హాకీ జట్టు పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. వార్తలు వివరంగా. కేంద్ర మంత్రివర్గం 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు, 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक, ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతారు. సముద్ర భద్రతా సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించడం, రక్షణ భద్రతా సహకారం ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి పలు అంశాలపై చర్చిస్తారు. మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి నిన్న ముంబైలో వెస్టర్న్ నేవల్ కమాండ్ సందర్శించి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్లతో చర్చలు జరిపారు. జపాన్ రక్షణ మంత్రి ఈ 2 రోజుల పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ సింగపూర్ మధ్య 4 విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమాపేశం ఈరోజు సింగపూర్లో జరుగుతుంది. ఈ సమాపేశంలో మన దేశం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొంటారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగం, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై ఈ సమాపేశాల్లో చర్చిస్తారు. గత ఏడాది సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారత్లో పర్యటించినప్పుడు ఆవిష్కరించిన వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం దోహదపడుతుంది. ఇదిలా ఉంటే సింగపూర్కు చేరుకున్న విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి సింగపూర్లో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్ అండ్ బ్రిడ్జ్నెస్ కాన్ఫరెన్స్ 2026 ఉద్దేశించి ప్రసంగిస్తూ, సబ్ కాంట్రాక్టింగ్ నిబంధనలు సమీక్షించి నాణ్యత, సమయపాలన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్లపైనే ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగానే కాంట్రాక్టర్లు, డీపీఆర్ కన్సల్టెంట్లను అంచనా వేస్తామని చెప్పారు. హిమాలయ ప్రాంతాల్లో సొరంగాలు, వరదల నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాద నివారణకు అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన టన్నెల్ టెండర్లు మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
2: We need a fixed policy for the different type of tunnels, bridges and road projects, which is a permanent policy for technical and financial qualification is very, very important. Other important thing is we are very much interested in the government about financial audit. But now after 12 years of my experience in this ministry, I'm coming to conclusion that the performance audit is more important than financial audit. Aaj koi aap contractorship karte ho, 2 paise kamane chahiye, par quality of construction achhi rahe.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిమాణాన్ని 3 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిమాణం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కొత్త సెక్టర్లు ప్రారంభించిన ఈ కీలక సంస్కరణతో విమానాశ్రయాల మధ్య కార్గో రవాణా సులువవుతుందని స్పష్టం చేశారు.
3: India is strategically located in such a advantageous place that we are rightly placed to become the cargo hub of the whole world. We have started hub and spoke operations where we are bringing in people from across the country, different airports, doing immigration there, connecting them through Delhi. Now since we have opened up on the air cargo network also, we approximate that

0: 1.5 million metric tons air cargo that we have in the country today. Our target is by 2030, we want to triple it by almost 10 million metric tons.
1: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికార యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆర్మేనియాలో 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి కరేన్తో అలాగే జనరల్ స్టాఫ్ చీఫ్ ఎడ్వర్డ్ ఆస్ట్రియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శిక్షణ, సైనిక సాంకేతిక సహకారం, రక్షణ పరిశోధన వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శి ఆర్మేనియా ఇండస్ట్రీ మంత్రి దేవ్యాసన్తో సమావేశమయ్యారు. ఉమ్మడి సహకారం, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో సహకారం విస్తరించేందుకు ఇరు రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్తో కలిసి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్ఠిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపుగా 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24 తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31 విడుదల కానుంది. క్లెయిమ్లు అలాగే అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 31 పూర్తవుతుంది. నవంబర్ 4 తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత షట్లర్లు పోటీ పడనున్నారు. మహిళల సింగిల్స్ లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జీఈతో తలపడతారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా అమ్స్ టెల్విన్ లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశమవుతారు. నాణ్యత రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.

0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపారాభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
7: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
6: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
7: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
6: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
7: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
6: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
7: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, డాక్టర్ సలహాలు. ఈనాటి కార్యక్రమంలో సీజనల్ జ్వరాలు అవగాహన. ఈ అంశం గురించి డాక్టర్ ఆజ్మీర వెంకన్న గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
9: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి సీజన్ మారినప్పుడల్లా మన ఆరోగ్యంపై సవాళ్లు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జ్వరం, జలుబు, దగ్గు ఇవి సాధారణ జ్వరాలా లేక వైరల్ ఫీవర్స్ అనేది ఎలా గుర్తించాలి? అంతేకాకుండా వైరల్ ఫీవర్స్ కి ఎటువంటి చికిత్స ఉంటుంది? ఇంకా ఈ ఫీవర్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని మనకి వివరించడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ అజ్మీరా వెంకన్న గారు, ఎండి జనరల్ ఫిజిషియన్. వారిని అడిగి వైరల్ ఫీవర్స్ కి ఎటువంటి చికిత్స ఉంటుంది, ఈ ఫీవర్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
10: నమస్తే మేడం.
9: డాక్టర్ గారు, వైరల్ ఫీవర్స్ అంటే ఏంటండి, అసలు ఎందుకు వస్తాయి?
10: వైరల్ ఫీవర్స్ అంటే మనకు చాలా రకాలు ఉంది మేడం. శ్వాసకోశ ద్వారా వచ్చేవి, రెండోది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ లైక్ జీర్ణ వ్యవస్థ ద్వారా వచ్చేవి, మూడోది కాంటాక్ట్ ద్వారా, నాలుగోది వెక్టార్న్ బోర్న్ లైక్ మస్కిటో ద్వారా వచ్చేవి. ఇలా 4 రకాలుగా వ్యాధులు వ్యాపిస్తూ ఉంటది వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్ అనేది ఒక మైక్రోస్కోపిక్ ప్యాథోజన్ విచ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ ఇన్ఫెక్టెడ్ హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్ కి వచ్చేస్తుంది.
9: అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తున్నాయండి?
10: మనము పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మనకు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటది.
9: డాక్టర్ గారు, వైరల్ ఫీవర్స్ అనే లక్షణాలను గుర్తించడం ఎలా అండి?
10: ఇది మోస్ట్ కామన్లీ రెస్పిరేటరీ అయినప్పుడు మనకు జలుబు, గాలి ఆడకపోవడము, తర్వాత దగ్గుతో పాటు జ్వరం కూడా వస్తుంది మేడం. ఒక్కొక్కసారి సివియర్ బాడీ పెయిన్స్ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు స్కిన్ లక్షణాలు, ర్యాషెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మేడం. లైక్ ఇన్ డెంగ్యూ, ఎల్లో ఫీవర్, ఎబోలా ఫీవర్స్లలో ర్యాషెస్ వస్తుంది మేడం. ఇవి స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్.
9: డాక్టర్ గారు, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా అలాగే డెంగ్యూ ఫీవర్స్ ఎలా గుర్తించాలండి?
10: టైఫాయిడ్ అనేది కలుషితమైన ఆహారము అండ్ నీళ్ళ ద్వారా వస్తుంది మేడం. మలేరియా అనేది మనకు ఎనాఫిలస్ మస్కిటో బైట్ ద్వారా వస్తుంది. చికెన్ గున్యా ఆల్సో ఇది కూడా మస్కిటో బైట్ వల్ల వస్తుంది మేడం. డెంగ్యూ ఆల్సో మస్కిటో బైట్ మేడం. సో ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలంటే, ఈ డెంగ్యూలో అనేది బ్రేకింగ్ బోన్ ఫీవర్ అంటాం దీన్ని ఇంకో పేరు. చాలా సివియర్ పెయిన్ ఉంటుంది మేడం. బాడీ బాగా పెయిన్స్ వస్తూ టెంపరేచర్స్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. మెయిన్ బ్రేకింగ్ బోన్ ఫీవర్ అంటాం డెంగ్యూని. మలేరియాలో వచ్చేసి అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. జాండీస్ రావచ్చు, లక్షణాలు లైక్ అంటే మూత్రము ఎరుపు రావచ్చు. ఒక్కొక్కసారి బ్రెయిన్ కూడా సోకుతుంది మేడం మలేరియా అనేది. దాన్ని సెరిబ్రల్ మలేరియా అంటాం.
9: డాక్టర్ గారు, మరి వైరల్ ఫీవర్ లో బాడీ టెంపరేచర్ ఎంతవరకు ఉంటే ప్రమాదకరంగా

0: మారుతుందండి.
1: మామూలుగా నార్మల్ టెంపరేచర్ అయితే మేడం 98.6 డిగ్రీస్. ఈ వైరల్ ఫీవర్స్ లో మొదటి రోజు నుంచి రెండో రోజు మనకు 100 డిగ్రీస్ టు 102 డిగ్రీస్ వరకు చేరుతుంది మేడం. ఒక్కొక్కసారి ఇది 102 డిగ్రీస్ దాటితే చాలా ప్రమాదకరంగా, ఎలాగంటే బీపీ కూడా తగ్గిస్తుంది మేడం మనకు, అండ్ కళ్ళు తిరుగుతూ ఉంటుంది, బీపీ హై టెంపరేచర్స్ వస్తూ ఉంటుంది, డీహైడ్రేషన్ సింప్టమ్స్ ఏర్పడుతుంది, గ్రీడినెస్, కళ్ళు తిరగడం మెయిన్ గా.
0: స్టార్టింగ్లో అండి వైరల్ ఫీవర్స్ లక్షణాలు సరిగా గుర్తించకపోతే ఆ వైరల్ ఫీవర్స్ ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంటుందండి.
1: ఇప్పుడు చెప్పుకున్నాం కదా మేడం, మనము డిహైడ్రేషన్ సింప్టమ్స్ బట్టి లో బీపీ అవుతుందేమో అనుకుని మనం దగ్గర ఉన్న డాక్టర్స్ ని సంప్రదించాలి. దీంట్లో డెంగ్యూ అనుకుందాం మేడం, అందులో డెంగ్యూ ఫీవర్ తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది వస్తుంది, బీపీ డౌన్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వల్ల. అసలు ఈ వైరల్ ఫీవర్స్ మెయిన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంది, దీనికి క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది లేదు వైరల్ ఫీవర్స్ కి. ఈ మధ్యనే మనకు కోవిడ్ ఆల్సో ఏ వైరల్ ఇన్ఫెక్షన్, కమ్స్ త్రూ ద రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, శ్వాస ద్వారా వచ్చేది అది డ్రాప్.

0: ఫీవర్ తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది వస్తుంది. బీపీ డౌన్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వల్ల. అసలు ఈ వైరల్ ఫీవర్స్ మెయిన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంది, దీనికి క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది లేదు వైరల్ ఫీవర్స్ కి. ఈ మధ్యనే మనకు కోవిడ్ ఆల్సో ఏ వైరల్ ఇన్ఫెక్షన్, కమ్స్ త్రూ ద రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, శ్వాస ద్వారా వచ్చేది అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల. సో మనం దానికి కోవిడ్ వ్యాక్సిన్ అనేది వచ్చింది, ట్రీట్మెంట్ కూడా వచ్చింది.
1: డాక్టర్ గారు, మరి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు పరీక్షలు ఎప్పుడు చేయించాలండి?
0: నాట్ ఓన్లీ వైరల్ ఫీవర్, ఎటువంటి ఫీవర్ లోనైనా మనకు ఫస్ట్ 1 to 2 days 24 to 48 hours లో సింప్టమాటిక్ ట్రీట్మెంట్ లైక్ పారాసిటమాల్ యూజ్ చేయాలి. ఒక 40 to 50% ఆఫ్ ద పీపుల్లో తగ్గిపోతుంది ఏది పారాసిటమాల్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ వేసినప్పుడు. తగ్గకపోతే 48 hours లో మనం దగ్గరలోని డాక్టర్ని సంప్రదించాలి.
1: వైరల్ ఫీవర్స్ ఈ చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి కదండి. మరి వస్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వైరల్ ఫీవర్స్ వేరే వారి నుంచి వచ్చే అవకాశం ఉంటుందా అండి? మరి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి?
0: మెయిన్గా ఈ పిల్లలు ఎవరికి వాళ్ళు అంటే హ్యాండ్ హైజీన్, ఒకళ్ళ వస్తువు ఇంకోళ్ళు వాడకుండా ఫుడ్ ఎక్స్చేంజ్ చేసుకోకుండా ఉంటే మంచిది మేడం.
1: ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మెయిన్ గా హ్యాండ్ హైజీన్, తర్వాత వాళ్ళ దుస్తులు శుభ్రంగా ఉన్నే యూజ్ చేయాలి.
1: మరి ఎన్ని రోజులు స్కూల్కి పంపకుండా ఉండాలండి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు?
0: వైరల్ ఫీవర్ మేనిఫెస్టేషన్ ఫ్రమ్ 7 days to 14 days మేడం, బట్ మినిమం 5 to 7 days పంపించకపోవడం మంచిది.
1: డాక్టర్ గారు, మరి ఇది రైనీ సీజన్, మరి ఈ సీజన్ లో ఎక్కువగా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి?
0: ఈ రైనీ సీజన్ లో మనకు ఈ దోమలు, ఈ వాటర్ నిల్వ ఉంటుంది మేడం ఖాళీ డబ్బాల్లో గాని చుట్టు పరిసర ప్రాంతాల్లో గుంటల్లో వాటిలో ఈ దోమలు ఎక్కువ పొదిగి మనకు ఈ మలేరియా, తర్వాత డెంగ్యూ, చికెన్ గునియా, ఈ మస్కిటో బోర్న్ డిసీజెస్ వస్తూ ఉంటుంది మేడం. ఈ రైనీ సీజన్ లో మనము ఆ వాటర్ స్టాగ్నెంట్ లేకుండా చూసుకోవాలి.
1: డాక్టర్ గారు, మరి కొంతమంది రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఉంటారు అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, మరి అలాంటి వారు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు చేయొచ్చా, అంటే వైరల్ ఫీవర్స్ తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ నార్మల్ గా చేసుకోవచ్చండి?
0: కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి ఈ మయాల్జియా, బాడీ పెయిన్స్ అనేది చాలా మందికి ఇప్పటికి కూడా ఉంది. మన కోవిడ్ 2022 ఎండ్ అయినా కూడా ఇప్పటికీ బాడీ పెయిన్స్ చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది చాలా రేర్ కండిషన్స్ లో కొంతమందికి వస్తుంది మేడం. అది డయాబెటిక్, పూర్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు బాడీ పెయిన్ స్టిల్ ఉంది, వాళ్ళు జస్ట్ వాకింగ్ చేసుకుంటే చాలు, కానీ సివియర్ ఎక్సర్సైజెస్, బరువు ఎత్తకుండా ఉండడం మంచిది.
1: సార్, మరి ఈ మధ్య కాలంలో గత ఒక 20 days నుంచి కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి కదా సార్?
0: ఎస్ మేడం.
1: ఇవి ఎందువల్ల సార్? మరి
0: అది కొన్ని వేరియంట్స్ దాని రూపాంతరం చెందుతా ఉంటది మేడం. సార్స్ కోవిడ్-19 అనేది అది దాని యొక్క జీన్స్ లో మ్యూటేషన్ లో చేంజ్ అయ్యి ఇట్లా రూపాంతరం చెంది మనకు స్ప్రెడ్ అవుతా ఉంటది మేడం.
1: జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మళ్ళీ వస్తుందంటారా?
0: ఎటువంటి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనము హ్యాండ్ హైజీన్, మనం మాస్క్ ఇవి ధరించడం మంచిది మేడం.
1: డాక్టర్ గారు, మరి వైరల్ ఫీవర్స్ లో కొంతమంది డీహైడ్రేట్ అవుతూ ఉంటారండి, మరి డీహైడ్రేషన్ ఎలా గుర్తించాలి?
0: వారిలో మూత్రము సాధారణం కంటే తగ్గడం మేడం, ఒక్కొక్కసారి మూత్రం కూడా రాకపోతూ ఉంటుంది. దాంతో పాటు కళ్ళు తిరుగుతుంది మేడం, వీళ్ళు నిలబడంగానే ఎక్కువ కళ్ళు తిరుగుతుంది. మళ్ళీ ఐస్, మన కళ్ళల్లో కూడా సంకెన్ ఐస్ అని అంటాము. సంకెన్ ఐస్ అంటే లోపల కళ్ళు గుడ్లు లోపలికి వెళ్ళిపోవడం, ఇవి డీహైడ్రేషన్ లక్షణాలు మేడం. అలా ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది మేడం, డీహైడ్రేషన్ సింప్టమ్.
1: డాక్టర్ గారు, మరి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వైరల్ ఫీవర్స్ బారిన పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఫీవర్ వచ్చినప్పుడు మేడం వెంటనే కన్సల్ట్ అవ్వాలి మేడం. ఈ వ్యక్తుల్లో బీపీ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయంటారు మేడం, ఎక్కువ తక్కువ ఉంటా ఉంటుంది. అందువల్ల తొందరగా కన్సల్ట్ అవ్వాలి మేడం, వితిన్ 6 to 12 hours. టెంపరేచర్ ఎవరికి వచ్చినా కూడా ఫస్ట్ తడి గుడ్డ పెట్టి తుడవాలి. ఫస్ట్ ప్రైమరీ ఎయిడ్ ఇళ్లలో మనం చేసేది అండ్ పారాసిటమాల్ గోళీ వేసుకోవడము, తడిగుడ్డ పెట్టి తుడవడము, ఈ జాగ్రత్తలు పాటిస్తూ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది, ఎందుకంటే బీపీ షుగర్ స్థాయిలు హెచ్చు తగ్గులైతాయి కాబట్టి.
1: డాక్టర్ గారు, కొంతమందిలో వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయండి, ఇలా ఎందుకు జరుగుతుందండి?
0: ఇప్పుడు ఎగ్జాంపుల్ డెంగ్యూనే చూడండి, అందులో 4 సీరో టైప్స్ ఉంటుంది, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, 4 సీరో టైప్స్.

0: అంటే ఒక్కసారే వచ్చింది కదా మళ్ళీ రాకూడదు ఏముందో, ఒక్కసారి టైప్ 1 రావచ్చు, ఇంకోసారి టైప్ 3 టైప్ 4 రావచ్చు, అట్లా వస్తూ పోతూ ఉంటుంది మేడం. 4 సీరోటైప్స్ కాబట్టి.
1: డాక్టర్ గారు, మరి ఇంట్లో ఒకరికి వైరల్ ఫీవర్ వస్తే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? అంటే ఒకరికి వస్తే అందరికీ వచ్చే అవకాశం ఉంటుందండి.
0: మెయిన్గా మేడం హ్యాండ్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత మెయిన్ మేడం. లైక్ కర్చీప్స్ ఒకళ్ళు వాడింది ఇంకోళ్ళు వాడద్దు, అంటే జాగ్రత్తగా హ్యాండ్ హైజీన్ మెయిన్ మేడం. దూరం పాటించడం మంచిది మేడం, పర్సన్ నుంచి ఇంకో పర్సన్ వైరల్ ఫీవర్ రాకుండా దూరం పాటించడం మంచిది.
1: డాక్టర్ గారు, వైరల్ ఫీవర్స్ కు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయండి?
0: వ్యాక్సిన్స్ ఇప్పుడు కోవిడ్కి వ్యాక్సిన్స్ వచ్చింది మేడం, మనం అందరం వేయించుకున్నాం 2 డోసులు, ప్రైమరీ డోస్ అండ్ బూస్టర్ డోస్. అలాగే ఇప్పుడు డెంగ్యూ కూడా మొన్న మొన్న వచ్చింది మేడం, దాన్ని క్యూడెంగా అంటారు వ్యాక్సిన్ పేరు, లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్. అది 4 సీరోటైప్స్కి వచ్చింది, అంటే ఒకటే క్యూడెంగా అంటే ఆ 4 సీరోటైప్స్కి ఒక 2 డోసెస్ ఉంటుంది మేడం. 3 మంత్స్ గ్యాప్లో ఈ 2 డోసెస్ వేసుకోవాలి. అది 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు వేసుకోవాలి.
1: వైరల్ ఫీవర్స్ కు సంబంధించిన చికిత్సల గురించి చెప్పండి.
0: వైరల్ ఫీవర్ ఇప్పుడు మనకు కోవిడ్కు మనం రెమ్డెసివిర్ తీసుకున్నాం మేడం, ఇంజెక్టబుల్స్, ఫ్లూవీర్ అండ్ ఇంకోటి వైరల్ ఇన్ఫెక్షన్ అనగానే మనకు ఫ్లూ, ఫ్లూ అంటే ఎవ్రీ ఇయర్ మనకు అది రాకుండా ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది మేడం. అలాగే HIV కూడా వైరస్సే మేడం, దానికి కూడా వ్యాక్సిన్ లేదు కానీ దానికి ట్రీట్మెంట్ మెడిసిన్స్ అయితే ఉన్నాయి. తర్వాత చికెన్ గునియా ఈజ్ ఏ సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ మేడం. దానికి సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ అంటే బాడీ పెయిన్స్ వస్తే ఎనెసైడ్స్, నొప్పి నివారణ గోళీలు.
1: డాక్టర్ గారు, మరి వైరల్ ఫీవర్స్ గురించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో ఉండాలి అంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలండి మా శ్రోతలకి.
0: పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి రావాలంటే 4 పద్ధతుల ద్వారా అది వ్యాప్తి చెందుతుంది. ఒకటి రెస్పిరేటరీ, శ్వాసకోశ, అది రాకుండా ఉండాలంటే లైక్ ఫ్లూ రాకుండా, కోవిడ్ రాకుండా అంటే మాస్క్ అవి వాడాలి మేడం. రెండోది GI ట్రాక్ట్ అన్నాను, అది మనం జీర్ణ వ్యవస్థ అట్లా వస్తుంది మేడం, అంటే మోషన్స్ లో అది కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్,
1: అంటే సమూహంలో ఉన్నప్పుడు ఒకటే యూస్ అందరూ చేస్తున్నప్పుడు అట్లా అటాక్ అవుతుందండి.
0: అవును మేడం. మూడోది డైరెక్ట్ కంటామినేషన్ మేడం, పర్సన్ టు పర్సన్ కూడా వస్తుంది. లైక్ హెర్పిస్ వైరస్ అనేది పర్సన్ టు పర్సన్ టచ్ అయితే వచ్చేస్తుంది మేడం. నాలుగో రకం ఏమో వెక్టార్ బోర్న్ అని చెప్పాను కదా మేడం, వైరసెస్ లైక్ డెంగ్యూ ఇవన్నీ వెక్టార్ బోర్న్. సో వెక్టార్ బోర్న్ అంటే మస్కిటో బోర్న్, దాన్ని మనం ఎక్కువ పెరగకుండా స్టాగ్నెంట్ వాటర్ స్టాగ్నెంట్ లేకుండా ఈ మస్కిటోను నివారించాలి. మిగతాదేమో రెస్పిరేటరీ ద్వారా, శ్వాసకోశ ద్వారా వచ్చే వాటిని మాత్రం మనం ఈ మాస్క్ ఇవి. నెక్స్ట్ డిస్టెన్స్ పాటించడం, మెయిన్ గా డిస్టెన్స్ మేడం, ఇట్లా రాకుండా ఉండాలి.
1: వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది కదా సార్, మరి ఇమ్యూనిటీ పెంపొందించుకోవాలంటే అందరూ కూడా ఫుడ్ ఎలా తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలండి?
0: ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ లైక్ విటమిన్ వాడాలి మేడం, విటమిన్ సి ఉన్నాయి ఇప్పుడు వస్తా ఉంటది మేడం, చాలా రకాల ఫ్రూట్స్ అది తీసుకోవడం మంచిది. విటమిన్ సి పెంచేయి, సిట్రస్ ఫ్రూట్స్ వాడడం మంచిది మేడం. ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఎక్కువ నిల్వకుండా ఉండడం, తీసుకోకపోవడం మంచిది, ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా. సో లీఫీ వెజిటబుల్స్, గ్రీనీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడం మంచిది మేడం. జంక్ ఫుడ్స్ నుంచి మనం దూరంగా ఉండడం మంచిది, అవి మన డైజెషన్ జీర్ణక్రియ సక్రమంగా జరగకుండా ఉంచుతుంది, వాటిని అవాయిడ్ చేయడం మంచిది.
1: డాక్టర్ గారు, మరి వైరల్ ఫీవర్స్ గురించి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు, ఇంకా వ్యాక్సిన్స్ గురించి మా శ్రోతలకి చక్కగా వివరంగా మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కొత్తగూడెం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
2: మీరింతవరకు డాక్టర్ సలహాలు కార్యక్రమంలో సీజనల్ జ్వరాలు అవగాహన ఈ అంశం గురించి డాక్టర్ ఆజ్మీర వెంకన్న గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి కొత్త ఉడెం కేంద్రం. అక్షయ్ ఊర్జా దివస్ సందర్భంగా ఇంధన వనరులను కాపాడుకుందాం, పొడిమి తల్లిని రక్షిద్దాం. కొన్ని వివరాలు విందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అక్షయ ఊర్జా దివస్ సందర్భంగా ఇంధన వనరులను కాపాడుదాం, పొడిమి తల్లిని రక్షిద్దాం. కొన్ని వివరాలు.
2: పునరుత్పాదక ఇంధన వనరులపై అవగాహన కల్పించేందుకు భారతదేశంలో ఆగస్టు 20వ తేదీని అక్షయ ఊర్జా దివస్గా మనం జరుపుకుంటూ ఉన్నాం. పునరుత్పాదక ఇంధన వనరుల కింద జాబితా చేయబడిన శక్తులన్నీ పునరుత్పాదకం కానివి కావు. అక్షయ్ అనే పదానికి ఆంగ్లంలో శాశ్వతమైన అనే అర్థం ఉంది. అందుకే దీనిని అక్షయ ఊర్జ అని పిలవడం సముచితం అని చెప్పుకోవాలి. జనాభాలోని అన్ని వర్గాల జీవన నాణ్యతను, జీవన ప్రమాణాలను పెంచడానికి నిరంతరమైన సరసమైన శక్తి లభ్యత కీలకంగా చెప్పుకోవచ్చు. జంతువులను మచ్చిక చేసుకోవడం, నీరు, గాలి, గాలిమరలు, ఇంకా కట్టెలతో మొదలై కాలక్రమేణా శక్తిని వినియోగించుకునే విధానం రూపాంతరం చెందుతూ వచ్చింది. ఆ తర్వాత శక్తి వనరుగా బొగ్గు, విద్యుత్తు వాడకం ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇంధన భద్రతను నిర్ధారించడానికి రెండు అంశాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది సుస్థిరమైన పద్ధతిలో శక్తి లభ్యతను, వినియోగాన్ని నిర్ధారించడం. పర్యావరణం, వాతావరణ మార్పులపై శక్తి వినియోగం యొక్క ప్రభావాన్ని నివారించడం లేదా తగ్గించడంగా చెప్పుకోవచ్చు. బొగ్గు, చమురు, గ్యాస్లను శక్తి వనరుగా ఉపయోగిస్తే కార్బన్ డైఆక్సైడ్ పర్యావరణాన్ని కలుషితం చేస్తూనే ఉంటుంది. ప్రపంచంలో ఇంధన వనరులు అయిపోతాయనే భయాన్ని 1860వ దశకంలోనే చాలామంది వ్యక్తం చేశారు. అప్పట్లో ఇంధనం వినియోగం ఇప్పుడున్నంత విపరీతంగా లేదు. సౌరశక్తిని వినియోగించుకోవడానికి సమర్థవంతమైన పొదుపైన నిల్వ వ్యవస్థలను కనుగొనడమే కీలకంగా చెప్పుకోవచ్చు. ప్రపంచాన్ని కాపాడగల ఒక ఇంధన రూపం అణుశక్తి. ఇది పునరుత్పాదకమైనది, పెద్ద ఎత్తున విస్తరించగల సామర్థ్యం కలది. బొగ్గు స్థానంలో ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడానికి పురోగతిని సాధించడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం కొనసాగించాలి. అదే సమయంలో భవిష్యత్ తరాల కోసం ఈ భూమాతను నివాసయోగ్యంగా వదిలేయడం కూడా అంతే ముఖ్యం. అది మన బాధ్యత కూడా. భారతదేశంలో ఆగస్టు 20వ తేదీని అక్షయ ఊర్జా దివస్గా మనం జరుపుకుంటూ ఉన్నాం. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ఒక స్మారక తపాల బిల్లును విడుదల చేయడం, అనేక మంది పాఠశాల విద్యార్థుల మానవ గొలుసును ఏర్పాటు చేయడంలో ఇది 2004వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైనప్పుడు దివంగత శ్రీ రాజీవ్ గాంధీ జయంతితో దీనిని అనుసంధానించారు. పునరుత్పాదక శక్తి వనరుల కింద ఇప్పుడు హైడ్రోజన్ కూడా చేరింది. అక్షయ అనే పదానికి ఆంగ్లంలో శాశ్వతమైంది అని మనం చెప్పుకున్నాం కదా. నాశనం కాని అజేయమైన అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా లభించే సమృద్ధి గల శక్తి వనరుల గురించి అవగాహన కల్పించడానికి అక్షయ ఊర్జ అనే వర్ణన చాలా సముచితమైనది. జనాభాలోని అన్ని వర్గాల వారి జీవన నాణ్యతను, జీవన ప్రమాణాలను పెంచడానికి నిరంతరమైన సరసమైన ఇంధన లభ్యత కీలకంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న మన దేశం ఇంధన అవసరాలు, భవిష్యత్తు, ప్రపంచ ఇంధన పరిణామాలలో కీలక పాత్ర పోషిస్తుంది. సరసమైన, సురక్షితమైన, స్వచ్ఛమైన ఇంధనం దిశగా భారతదేశం గొప్ప పురోగతిని సాధిస్తూ వస్తుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలను ప్రభావితం చేసే గృహ వాయు కాలుష్యానికి ప్రధాన కారణమైన వంటలో సాంప్రదాయ జీవన పదార్థాలు అంటే బయోమాస్ వాడకాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది భారతదేశం. మానవులు నడవడం ప్రారంభించినప్పుడు వారు పెంపుడు జంతువుల శక్తిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత జలశక్తి, గాలి, గాలిమరలు, ఇంకా కట్టెల వైపు వారి దృష్టి మళ్లించారు. ఆపై 19వ శతాబ్దంలో మధ్యకాలంలో బొగ్గు ఒక ఉత్పత్తి శక్తి వనరుగా రావడం, విద్యుత్తు వాడకం ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. బొగ్గు అభివృద్ధికి ముందు ఉపయోగించిన శక్తి దాదాపుగా పునరుత్పాదకమైనదే. పునరుత్పాదక శక్తి

0: అత్యంత పురాతనమైన ఉపయోగం బయోమాస్. గాలిశక్తిని ఉపయోగించుకోవడం బహుశా రెండవ పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. సముద్రాల మీదుగా ఓడలను నడిపించడానికి దీనిని ఉపయోగించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ప్రాచీన రోమన్ కాలం నుండి స్నానాల కోసం నీటిని వేడి చేయడానికి భూగర్భ ఉష్ణశక్తిని ఉపయోగించేవారు. ప్రపంచంలో ఇంధన వనరులు తరిగిపోతాయనే భయాన్ని, ఇంధన వినియోగం ఇప్పుడున్నంత విపరీతంగా లేని 1960ల కాలంలో చాలామంది మేధావులు, పరిశోధకులు వ్యక్తం చేసిన విషయం. పరిశ్రమకు అత్యంత అవసరమైన సహజ వనరులు లభించని కాలం వస్తుంది. పెట్రోలియం, ఊటలు, బొగ్గు గదులు అపరిమితమైనవి కావు, కానీ అనేక ప్రదేశాలలో అవి వేగంగా తగ్గిపోతూ ఉన్నాయి. అలాంటప్పుడు మానవుడు నీరు, గాలి, శక్తి వైపు తిరిగి వెళ్తాడు. లేదంటే అత్యంత శక్తివంతమైన ఉష్ణ వనరు తన కిరణాలను అందరికీ పంపే ప్రదేశానికి వలస వెళ్తాడా, ఏమి జరుగుతుందో అనేది చరిత్రే చెబుతుంది. సౌరశక్తిని వినియోగించుకోవడమే దీనికి పరిష్కారం కావచ్చు. 1885లోనే ఇది సూచించబడింది. ఘనస్థితిలో ఫోటోవోల్టాయిక్ ప్రభావాన్ని కనుగొనడంపై వ్యాఖ్యానిస్తూ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. భూమిపై ఉన్న బొగ్గు నిల్వలన్నీ అయిపోయి మర్చిపోయిన తర్వాత కూడా లెక్కలేనన్ని యుగాల పాటు సౌరశక్తిని సరఫరా చేయగలడమే ఆవిష్కరణ యొక్క ఆచరణాత్మక విలువగా చెప్పుకోవాలి. ఇంధన భద్రతను నిర్ధారించడానికి రెండు అంశాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఇంధన లభ్యతను, ఇంకా దాని వినియోగాన్ని సుస్థిరమైన పద్ధతిలో నిర్ధారించడం. దీనికి సంబంధించిన రెండవ అంశం ఇంధన వినియోగం వల్ల పర్యావరణం, వాతావరణ మార్పులపై కలిగే ప్రభావాన్ని నివారించడం, కనిష్ట స్థాయిని తగ్గించడం. బొగ్గు, చమురును ఇంధన వనరుగా ఉపయోగిస్తే కార్బన్ డైఆక్సైడ్ పర్యావరణాన్ని కలుషితం చేస్తూనే ఉంటుంది. గ్యాస్ను మండించడం, దీని ద్వారా శక్తిని వెలికితీసి ప్రాథమిక ప్రక్రియలోనే కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి గ్యాస్ వాడకం కూడా బొగ్గు కంటే తక్కువ కాలుష్యకారకమేమీ కాదు. ప్రస్తుతానికి అన్ని రకాల ప్రత్యామ్నాయ ఇంధన వనరులు నిరంతరాయంగా లభించడంలో పరిమితులను ఎదుర్కొంటున్నాయి. జల, పవనశక్తి కాలానుగుణ కారకాలచే ప్రభావితమవుతున్నాయి. ఇలా సౌరశక్తిని వినియోగించుకోవడంలో అసలు సమస్య దాని లభ్యత. ఇది గరిష్టంగా రోజుకు 10 గంటలు మాత్రమే లభిస్తుంది. ఇది కూడా సంవత్సరంలోని అన్ని రోజులలో కాదు. భూ ఉష్ణశక్తి సామర్థ్యాన్ని ఇంకా పూర్తిగా గ్రహించాల్సి ఉంది. బొగ్గు, చమురు స్థానంలో సౌరశక్తిని తీసుకురావాలంటే సమర్థవంతమైన పొదుపైన నిల్వ మార్గాలను కనుగొనడంలో విజయం సాధించాల్సి ఉంది. వాతావరణ మార్పుల ప్రమాదాల నుండి మన గ్రహాన్ని కాపాడాలంటే ఈ విషయాన్ని మరింత త్వరగా మనం గ్రహించాలి. ప్రపంచాన్ని కాపాడగల శక్తి అణుశక్తి. ఇది పునరుత్పాదకమైనది, భారీ స్థాయిలో విస్తరించగలది. బొగ్గు స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఈ అణుశక్తికి ఉంది. చెర్నోబిల్ లేదా ఫుకుషిమా వంటి ప్రమాదాల వల్ల ప్రజలలో ఏర్పడిన భయాలు, ఆందోళనలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణ నుండి వెలువడే వ్యర్థాలను ఎలా నిర్వహించాలనే విషయంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. భారీ స్థాయిలో జరిగే చమురు చిందటాలు, గనులలో జరిగే ప్రమాదాల వల్ల కలిగే పర్యావరణ నష్టాల దృక్కోణంలో వీటిని మనం చూడాలి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనే ఒకే ఒక అణువు వల్ల కలిగే నష్టం, దాని ఫలితంగా వచ్చే వాతావరణ మార్పులను కూడా మనం పరిగణించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచం తన కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. మనం ఎంత త్వరగా మేలుకుంటే భూమాతకు అంత మేలు జరుగుతుంది. అక్షయ ఊర్జా దివస్ను జరుపుకుంటున్న సందర్భంగా మనమందరం, ప్రభుత్వం, ప్రజలు, సమాజం మన వినియోగాన్ని తగ్గించుకోవడానికి, పునరుత్పాదక వనరుల ఉపయోగించడానికి మన నిబద్ధత తెలియజేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడానికి పురోగతిని సాధించడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం కొనసాగించాలి. అదే సమయంలో భవిష్యత్ తరాల కోసం మనం ఈ భూమాతను నివాసయోగ్యంగా వదిలివేయడం కూడా అంతే ముఖ్యం. ఇది మనం వారికి ఇవ్వాల్సిన రుణం కూడా.
1: మీరింతవరకు అక్షయ ఊర్జా దివస్ సందర్భంగా ఇంధన వనరులను కాపాడుదాం, పొడుమి తల్లిని రక్షిద్దాం కొన్ని వివరాలు తెలుసుకున్నారు.
2: చిత్రగీతాలు విందాం.

దేవుళ్ళు చిత్రం నుంచి చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి కొత్త ఉడన్ కేంద్రం గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం. ఇందులో మారుమూల ప్రాంతాల్లో కూరగాయల నాటు మొక్కల పెంపకంలో యువత. టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ గ్రామ రావులపాడు గ్రామ వాస్తవ్యులు గుంటి రాజేష్ గారితో పరిచయం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

శ్రోతలకు నమస్కారం. నేటి యువత కేవలం ఉద్యోగాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే కొంతమంది యువత ఉన్న ఊర్లోనే సొంతగా పొలం చేసుకుంటూ అది కూడా పాత రకాలను ఉత్పత్తి చేసి మరి ఈనాడు ముందు తరాలకు కూడా వాటిని అందించేందుకు కృషి చేస్తూ వాటి సాగునే నర్సరీగా ఎంచుకొని దాని ద్వారా కూడా కొంత ఆదాయం పొందుతూ మరి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి కొవ్వకు చెందిన వారే టేకులపల్లి మండలం కొయగూడెం పంచాయతీ మారుమూల గిరిజన ప్రాంతం కూడా రావులపాడు గ్రామ వాస్తవ్యులు గుంటి రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి వారు వ్యవసాయానికి సంబంధించిన

0: వివిధ రకాల విత్తనాలను అంటే పురాతన నాటు రకాలను ఎంచుకుని వాటి మొక్కలను పెంచి వివిధ ప్రదర్శనలను అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వారు చేస్తున్నటువంటి ఈ నాటు మొక్కల పెంపకం విషయంలో వాటి విత్తనాలను ఏ విధంగా సేకరిస్తున్నారు, ఏ విధంగా వాటి మొక్కలను మార్కెటింగ్ చేస్తూ ఆదాయం పొందుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజేష్ గారు.
1: నమస్తే సార్.
0: రాజేష్ గారు, మరి మీరు చేస్తున్నటువంటి ఈ మొక్కల పెంపకం అది కూడా నాటు విత్తనాలను ఎంచుకొని వాటిని పెంచుతూ కొంత ఆదాయం పొందుతున్నారు కండి, మరి మీరు చేస్తున్నటువంటి విత్తనాల సేకరణ మొక్కల పెంపకం గురించి తెలియజేస్తారండి.
1: నేను MBA చేశాను సార్, మన పాల్వంచ కేఎల్ఆర్ కాలేజీలోనే MBA చేశాను. అయితే మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్ అండి, చాలా కష్టపడుతూ వ్యవసాయం చేస్తున్నారు. అయితే నన్ను బాగా చదివించారు, అయితే హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా జాబ్ చేయనేసి చెప్పారు. ఇలాగ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటే ఎక్కడ కూడా ఏం రాలేదు. తర్వాత వచ్చేసి హైదరాబాద్ వెళ్ళి చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేశాను. అయినా సరే ఆ జాబ్ చేసినప్పుడు ఏమనిపించింది అనేసి అంటే, ఎన్రోల్ చేసినా కానీ ఒకరి కింద పని చేయటం ఇందనేసి నాకు నచ్చలేదండి. నచ్చకుండా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మా ఫాదర్ ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ పత్తి కానీ మిర్చి పండిస్తుండారు. మిర్చి వచ్చేసి ఒక క్వింటా పండిస్తే ఒక అప్పుడు 10,000 అట్లా వచ్చేది. నేనేం చేసానంటే, ఈ ఇంత కష్టపడితే 10,000 వస్తున్నాయి, మరి కొన్ని కొన్ని సందర్భాల్లో లాస్లు కూడా వస్తున్నాయి, పెట్టుబడి కూడా రావట్లేదు అనేసి అనేసి నేనేం చేయాలంటే, కొన్ని రేర్ వెరైటీస్ ఏముంటాయి, ఇవి మిర్చి అంటే ఒకటేనా ఇంకా ఏమైనా రకాలు ఉన్నాయా అనేసి నేను సేకరణ స్టార్ట్ చేసానండి. సేకరణ స్టార్ట్ చేసి వివిధ ప్రాంతంలో లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ ఫోన్లో చూడటం కానీ మన శీర్షికలు పత్రికలు వస్తుంటాయి కదా కొత్త రకాలు అనేసినా కానీ నేను బాగా ఆసక్తి చూపించేవాడిని. చూపిస్తూ మరి నేను బయటికి కొన్ని ప్రాంతంలో మన బయటికి గిరిజనులు అటు వెళ్తున్న సందర్భంలో సొరకాయలు కనపడ్డాయండి. చూసేసరికి బుంగ సొరకాయలు రౌండ్గా ఉండి డమరుకు ఉంటాయి మధ్యలో వచ్చేసి, అందులో 2-3 రకాలు కనపడి అరే ఇదేంది కొత్తగా ఉంది అనేసి అనుకున్నాను. తర్వాత బీరకాయలు కూడా చిన్నగా గుండ్రగా ఉన్నాయి, గుండు బీరకాయ అనేసి అంటారు, అదే ఇలా ఉన్నాయనేసి కొన్ని కొన్ని ప్రాంతాల్లో పోయేసరికి నాకు వెరైటీగా కనిపించాయి. కనిపించేసరికి వాటిని అన్నింటినీ కూడా నేను చేసినంటే గుర్తుపెట్టుకొని సమ్మర్లో ఎండిపోతుంటాయి కదా, ఎండిపోయిన సందర్భం వాటిని తీసుకొచ్చేసి నా పొలంలో విత్తుకోవడం జరిగింది.
0: రాజేష్ గారు, మరి మీరు MBA చేసి కూడా ఇటు వ్యవసాయం పైనే మొగ్గు చూపుతున్నారు, అది కూడా మీ స్వస్థలం ఇది మారుమూల గిరిజన ప్రాంతం కూడా.
1: అవునండి.
0: మరి ఈ ప్రాంతంలో మీరు మీ ప్రాంతానికి సంబంధించిన కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రేర్ వెరైటీని సంపాదించి వాటి విత్తనాలను సేకరించి మొక్కలను పెంచి వాటి ఉత్పత్తిని కూడా చేస్తున్నారు కదండి, చాలా బాగుందండి. అయితే చెప్పండి, మీరు ఇంకా ఏ విధంగా ఈ విత్తనాలను సేకరించేవారు?
1: బయటికి వెళ్ళి కలెక్షన్ చేసుకునేవాడిని. తర్వాత వచ్చేసి హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం ఈ గిరిజన సంతలకు వెళ్ళేవాడిని. అంటే హైదరాబాద్ లో మేళాలు జరిగాయండి, నర్సరీ మేళాస్ అనేసి పాత విత్తనాల పండుగ అనేసి ఒకటి జరుగుతూ ఉంటుందండి. అమన్నగల్ల ప్రాంతంలో పాత విత్తనాల పండుగ అనేసి జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అన్ని కొత్త కొత్త రకాలు అక్కడికి వచ్చాయండి. వచ్చినప్పుడు నేనేం చేసి కొన్ని విత్తనాలని కలెక్ట్ చేసుకుని తీసుకుని వచ్చాను. వచ్చేసి నా పొలంలో పెట్టుకున్నాను, నాకు ల్యాండ్ ఉంది కాబట్టి అందులో పెట్టుకుని వాటిని డెవలప్ చేశాను. నేను స్వయంగా వెళ్ళి బయట ప్రాంతంలో కలెక్ట్ చేసుకునేవన్నీ కూడా నా పొలంలో పెట్టుకుని వీటన్నిటిని కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి. ఎక్కువ మోతాదులో తీసుకోవడం తయారు చేసిన తర్వాత వాటిని ఇంతకుముందు ఎక్కడైతే నేను ప్రదర్శనలో నుంచి తెచ్చుకున్నానో అలాంటి ప్రదర్శనలకి మరలా నేను డెవలప్ చేసుకున్న విత్తనాలన్నీ కూడా అక్కడ తీసుకుని వెళ్ళి అమ్మటం జరుగుతుంది అనేసి ఈ విధంగా నేను చేస్తున్నాను. ఇంకా కొన్ని రేర్ వెరైటీస్ కూడా, చాలా రేర్ వెరైటీస్ మనం ఇంతకుముందు చూడని రకాలు మొక్కజొన్నలు చూసినట్లయితే నేను ఒక 2-3 రకాల మొక్కజొన్నలు తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత అవి కల్టివేట్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా కొత్త వెరైటీస్ ఉన్నాయనేసి మరలా వెళ్ళి మరలా కొత్త వెరైటీస్ తెచ్చుకొని మొక్కజొన్నలు దాదాపుగా ఒక 8 రకాల మొక్కజొన్నలు ఉన్నాయండి. ఓన్లీ మనకి తెలిసింది ఎల్లో కలరే ఉంటుంది అనేసి అనుకున్నాం కానీ రెయిన్బో కలర్స్ ఉంటుంది. తర్వాత పూర్తిగా తెలుపు పాలలాగా తెలుపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది, నలుపు ఉంటుంది, నలుపులో మిక్స్ ఉంటుంది, నలుపులో మళ్ళీ తెల్ల తెల్లగా చుక్కలు చుక్కలు వచ్చినట్టుగా ఉంటుంది. ఇట్లా 8 రకాల మొక్కజొన్నలు నేను నా పొలంలోనే పండిస్తున్నాను. తోటకూరలో ఒక 8 రకాలు ఉన్నాయండి. నల్ల తోటకూర ఉంది, ఎర్ర తోటకూర ఉంది, నెమలి తోటకూర అంటారు, మధ్యలో నెమలి పింఛం లాగా ఇట్లా వస్తుందండి, అది నెమలి తోటకూర అంటారు. క్రోటన్ తోటకూర అనేసి బారు ఆకులు తోటకూర మనం చూస్తే విత్తనాలు నల్లగా ఉంటాయి కదా, తెల్ల విత్తనం తోటకూర కూడా నా దగ్గర ఉందండి. ఇలా తోటకూరలు కానీ సొరకాయలు అన్ని కలెక్ట్ చేసుకుని 18 రకాల సొరకాయలు పండిస్తుంటామండి. బోడగాకర కానీ ఎక్కువ పండిస్తుంటామండి. అయితే ఆ పందిళ్ళు వేయగా పక్కమట్టు ఒక 2-3 లైన్స్ నేను సపరేట్ గా ఉంచుకొని అందులో ఇవన్నీ కూడా రేర్ వెరైటీస్ అన్ని కూడా పెట్టేసి చేస్తాను. చిక్కుళ్ళు అయితే దాదాపు ఒక 14-15 రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి. నెక్స్ట్ ఒక 2 లో మనకి అవన్నీ కూడా ప్రొడక్షన్ వస్తుంటాయి. విత్తనం చూస్తే తెలియదు కానీ అన్ని ఒకేలా ఉంటాయి, కానీ కాయలు ప్రొడక్షన్ వచ్చిన కాయలు చూసేసరికి కలర్ కలర్స్ కనపడుతుంటాయి.
0: రేర్ వెరైటీస్ అన్ని రకాల కాయగూరలలో కూడా సేకరిస్తున్నారు కదండి, మరి వీటి ఉపయోగాలు అంటే ఈ రేర్ వెరైటీలో ఒక్కొక్క దానికి సంబంధించి అంటే ఒకదానికన్నా ఎక్కువ ఒక దాంట్లో పోషక విలువలు అలాంటివి ఏమైనా ఉంటాయండి?
1: అవును సార్, ఈ పోషక విలువల గురించి వచ్చేసరికి ఇప్పుడు మనం మార్కెట్ లో వచ్చి చూసేసరికి అన్ని కూడా హైబ్రిడ్ క్వాలిటీస్ అండి. హైబ్రిడ్ లో వాళ్ళు

0: ఏ జీన్స్ అయితే విత్తనంలో పెడతారో వాళ్ళు ఏ క్యారెక్టర్స్ అయితే ఇస్తారో అలానే వస్తుందండి. మనం విత్తనం ఏందనేసి అంటే పూర్వకాలం నుంచి వస్తుంది. హైబ్రిడ్ విత్తనం పెట్టినప్పుడు ఈ సంవత్సరం కాపు వస్తుంది, రెండోసారి కాపు వస్తుంది, తర్వాత ఆగిపోతుందండి. అది మన మొలక శాతము వచ్చినా గానీ రాకుండా ముడతలు గానీ కాయలు సరిగా రావు. మన విత్తనం ఏందనేసి అంటే ఈ రోజు నేను ఏదైతే నన్ను పండిస్తున్నాను విత్తనం, అదే విత్తనాన్ని మనం పండించుకుంటూ పోతే ఒక 100 సంవత్సరాలైనా గానీ ఈ రోజు ఏ విధంగా అయితే క్రాప్ వస్తుందో నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ అలానే, ఎందుకంటే మనం క్యారెక్టర్స్ కానీ ఏమి మోడిఫై చేయం, ఎలా సహజంగా విత్తనం వస్తుందో ఆ విత్తనాన్ని మనం స్టోర్ చేస్తాము. మళ్ళీ మీరు ఆ విత్తనాన్ని మనం పెట్టుకున్నా కానీ అదే విత్తనం మళ్ళీ మొలుస్తుంది, అదే క్యారెక్టర్ వస్తుంది. దాంట్లో పోషక విలువలు మెండుగా ఉంటాయండి. హైబ్రిడ్లు ఏంటనేసి అంటే హైబ్రిడ్లో మనం దానికి మందులు వేయాలి, పురుగు మందు కొడితేనే కాయలు కాదు, ఇది అలా కాదు. దీనికి ఆర్గానిక్ పద్ధతి అంటే న్యాచురల్గా మీరు పెట్టి మన పశువుల ఎరువు కానీ వాటర్ కానీ ఇస్తుంటే న్యాచురల్గానే కాస్తుంది దాంట్లో. కాబట్టి అన్ని పోషక విలువలు చాలా మెండుగా ఉంటాయి. అంటే బ్యాడ్ క్యారెక్టర్స్ అన్ని దీంట్లో ఏముండవు. హైబ్రిడ్ లో అన్ని కూడా మోడిఫై చేసేవి కాబట్టి అవన్నీ కూడా మారిపోతాయి. దీంట్లో ఏం మనం మోడిఫై చేయకుంటే దాని పోషక విలువలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి.
1: రాజేష్ గారు, మీరు ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా కేవలం మొక్కల పెంపకమే కాకుండా వ్యవసాయం కూడా చేస్తూ అందులో కూడా ఆర్థికంగా మంచిగానే లాభాలు పొందుతున్నారు కదండి. అయితే మరి మీరు చేసేది కూడా నేచురల్ ఫార్మింగ్ కదండి, అంటే దీన్ని చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంట?
0: మనము ఇప్పుడున్న పరిస్థితిలో నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలోనే పండించుకోవాలా. ఇంట్లో కొంత స్థలం ఉంటుంది కదండి, కొంత స్థలంలో విత్తనాలు పెట్టుకుని మనము ఆ విత్తనాల నుంచి వచ్చిన కాయలు గానీ కూరగాయలు గానీ మనము పండించుకుని తినాలి. అయితే నేచురల్ ఫార్మింగ్ నేను చేయగల కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో పొలంలో ఏం చేస్తున్నాను అంటే వివిధ రకాల యూరియాలు పొటాషియం అన్నీ తీసుకుని వచ్చేసి దాంట్లో వేయటం వల్ల సహజంగా పెరిగే కాకుండా కలుపు మొక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయి వాటికి గడ్డి మందులు అనేసి అని నానా రకాల గడ్డి మందులు అన్ని కొట్టేసి ఆ మొక్కల్ని చంపేసి వాటి వ్యవస్థతోటి భూమిని అంతా కూడా పొల్యూట్ చేసేసి అంతా కూడా భూమిని అంతా కూడా పాడు చేస్తున్నారు. అలా కాకుండా మనకి ఏదైతే మొక్కలు అవసరం ఉందో వాటిని పెట్టుకుని వాటి చుట్టూ మనం చేయితోటి ఎక్కువ కాకుండా చేతితోటి కానీ లేకపోతే మనం మిషన్స్ తోటి కానీ మనం కలుపులు తీసుకుంటూ మనం కొద్ది మోతాదులో పెట్టుకుని ఈ మొక్కల్ని కాపాడుకుంటే అవి మనకి మంచి విలువైన ఆహారాన్ని మంచి పోషకాలు ఉన్న కూరగాయలను ఇస్తుంటాయి. మన భూమి కూడా పాడవదండి, భూమి కూడా పాడవకుండా ఉంటుంది. మనం ఆర్గానిక్ పద్ధతిలో అంటే నేచురల్ పద్ధతిలో పండించిన కూరగాయలు మాత్రమే మనం తినాలండి.
1: మరి మీరు కూరగాయలతో పాటు ఇప్పుడు మొక్కలను కూడా పెంచి అమ్ముతుంటారు కదండి, అయితే ఇవి ఏ సీజన్లో ఎలాంటి సమయంలో ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది?
0: సరే, ఇప్పుడు ఈ వర్షాలు స్టార్ట్ అవుతుంది కదండి, మనకి జూన్ జూలై నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ వర్షాకాలం అంతా కూడా వస్తుంది. కొన్ని రకాల అయితే సమ్మర్లో వచ్చే టమాటోస్ ఉన్నాయండి, సమ్మర్ సోరకాయలు కూడా ఎండాకాలంలో కాసే సోరకాయలు వేరు వెరైటీస్ ఉన్నాయి. తర్వాత బెండకాయలు కూడా కొన్ని ఎండాకాలంలో వచ్చేవి ఉన్నాయి, వర్షాకాలంలో ఈ విధంగా వచ్చేటివి ఉన్నాయండి. చాలా రకాలు నేను అంటే పండించాను కాబట్టి ఫస్ట్ తీసుకొచ్చి పెట్టినప్పుడు మా పొలంలో ఏ కూరగాయ ఏ మాసంలో బాగా వస్తుంది అనేసి నేను చూసుకున్నాను. కొన్ని కొన్ని ఉట్టిగా చెట్టు పెరిగి కాయలు రాకుండా ఉంటాయి, అంటే అప్పుడు అనుకున్నాను ఇవి ఈ మాసంలో రావు, అంటే వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ పంట రాదు. కొన్ని ఇప్పుడు బోడగాకరకాయని కొన్ని రకాల చిన్న బీరకాయలు ఉన్నాయి, అవి వర్షాలు పడ్డప్పుడు బాగా వస్తాయి, అంటే ఇవి ఈ వర్షాలు పడ్డప్పుడు ఈ పంట బాగా వస్తుంది, లేదు వర్షాలు లేకుంటున్నప్పుడు. టమాటాలు కొన్ని ఉన్నాయండి, వర్షాకాలంలో కాసేటివి ఉన్నాయి, తర్వాత ఎండాకాలంలో కాసేటివి, అంటే ఈ ఎండాకాలంలో ఎక్కువ కాయలు కాస్తాయి, వర్షాకాలంలో తక్కువ కాస్తాయి అనేసి నేను కొన్ని ఐడెంటిఫై చేసుకుని నేను వాటిని జాగ్రత్తగా భద్రపరచుకొని ఈ విధంగా ముందు కొనసాగుతున్నాను.
1: మొక్కలను సీజన్ వైజ్ గా పెంచుతున్నారు, విత్తనాలు సేకరించి ఆ మొక్కలను పెంచినప్పుడు మరి కొన్ని కొన్ని సమయాల్లో అమ్ముడు పోవు, అంటే వాటి పెంపకంలో ఖర్చు ఎక్కువ ఉంటుంది ఎవరన్నా కొనున్నప్పుడు, అలాంటప్పుడు మరి ముందే పెంచడం అంటే కష్టమే కదా.
0: ఇప్పుడు నేను పండించే వెరైటీస్ అన్ని కూడా రేర్ వెరైటీస్ కూరగాయలు. నేను ముందుగానే నేను ఏం చేస్తాను అంటే అడ్వాన్స్ బుకింగ్ అనేసి అంటారు కదా, అలానే నాకు కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నేచురల్ వెజిటబుల్స్ అమ్మే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళతో నేను కాంటాక్ట్ అవి వాళ్ళకి ఇన్ని నా దగ్గర ఇన్ని కూరగాయలు వస్తాయనేసి నేను ముందుగానే వాళ్ళతో టై అప్ అయ్యి ఇస్తుంటాను. మనకి మార్కెట్లో ఇప్పుడున్న రోజు మనకి మార్కెట్లో తక్కువ రేట్లో పెరిగినా కానీ నేను మాట్లాడుకున్న మాట ప్రకారము వాళ్ళు నాకు ఆ రేట్ని కట్టిస్తారు. ఇంకొకటి ఎక్కువ మోతాదులో వచ్చినా కానీ నేను వాటిని విడిచిపెడతాను, విడిచిపెట్టేసి వాటి నుంచి విత్తనం సేకరిస్తాను. విత్తనం సేకరించడం వల్ల నాకు నష్టమైతే ఉండదు, విత్తనం ద్వారా అయినా నేను మళ్ళీ అమ్ముకుంటాను, లేకుంటే పచ్చి కూరగాయ వాళ్ళు మార్కెట్లో కావాల్సినప్పుడు పచ్చి కూరగాయ అమ్మేస్తాను. ఈ విధంగా రెండు విధాలుగా నాకు లాభం ఉంది.
1: మరి మీరు పెంచుతున్న కూరగాయలు కానీ మొక్కలను కానీ కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది, అంటే ఏ విధంగా సరఫరా చేస్తుంది?
0: సార్, నేను వచ్చేసి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తక్కువ అండి అమ్మకము, చాలా తక్కువ. కానీ నేను ఎక్కడికి పంపిస్తున్నా అంటే ఎక్కువగా మనకి విశాఖపట్నం అండ్ హైదరాబాద్ కి ఎక్కువ పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తరచుగా ఆర్డర్స్ పెట్టుకున్నారు. కాకినాడలో ఒక షాప్ ఉందండి నా ఫ్రెండ్ వాళ్ళది, తర్వాత నెల్లూరులో షణ్ముఖ ఆర్గానిక్స్ అట్లా ఉన్నాయండి. కొంతమంది రెగ్యులర్ గా మన దగ్గర

0: తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి బయటికి అంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అంటే బయట నేను ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో రెగ్యులర్ గా మన దగ్గర వాళ్ళు తీసుకుంటూ ఉంటారు సార్ కూరగాయలు. అయితే ఇంకోటి వచ్చేసి నర్సరీ మేళాలు ఎగ్జిబిషన్స్ కూడా నేను వెళ్తుంటానండి. మనకి వచ్చేసి హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో కానీ లేకపోతే నిమాయిష్ గ్రౌండ్స్ లో అంటే నాంపల్లిలో పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. అలాంటి ప్రోగ్రామ్స్ లో నేను స్టాల్స్ పెడుతుంటాను, నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. గవర్నమెంట్ తరపు నుంచి కూడా మేళాలు పెడుతుంటారు లేకపోతే ఎగ్జిబిషన్స్ పెడుతుంటారండి. తర్వాత ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి, పెద్దవాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఆ సందర్భంలో రైతులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ రైతు సదస్సులు ఏవైతే పెడుతుంటారో నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను అక్కడ పెడుతుంటాను కాబట్టి ఆ విధంగా నేను అందరితో పరిచయం పెంచుకుంటున్నాను. నా దగ్గర ఏవైతే కూరగాయలు ఉన్నాయో లేకపోతే విత్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇట్లా రెగ్యులర్ కస్టమర్స్గా మారారండి. నా దగ్గర వచ్చేసి మెయిన్ వచ్చేసి సోరకాయలు అండి. సోరకాయలు వచ్చేసి 18 రకాలు సోరకాయలు ఉన్నాయి. మన మొక్కజొన్నలు వచ్చి 8 రకాలు ఉన్నాయండి. తర్వాత తోటకూరలు వచ్చేసి 8 రకాల తోటకూరలు ఉన్నాయి. చిక్కుడుకాయలు వచ్చేసి 14 రకాల చిక్కుడుకాయలు. తర్వాత ఆనియన్స్ ఒక 4 రకాల ఉల్లిపాయలు ఉన్నాయి. చిన్న ఉల్లిపాయ అనేసి, తెల్లయ్య అనేసి, అట్లా మునగలు కూడా 3 రకాల మునగ. తర్వాత కాకరకాయలు, తెల్ల కాకరకాయ, చిన్న కాకరకాయ, కంచ కాకరకాయ చిన్నగా ఉంటాయి. తర్వాత వచ్చేసి బోడగాకరకాయ అనేసి, బోడగాకరకాయలో మనకి పెద్ద కాకరకాయ ఉంది, చిన్న కాకరకాయ ఉంది, ఇలా వివిధ రకాలు ఉన్నాయండి.
1: అయితే అండి, మరి మీరు MBA చదువుకొని కూడా అటు ఉద్యోగం వైపు కాకుండా వ్యవసాయం పైన మక్కువ చూపుతూ ఇందులో కూడా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు కండి, మరి మీ ప్రాంత యువతకు ఈ వ్యవసాయం పట్ల ఆసక్తి గల వారికి మీరు ఏమైనా ప్రోత్సాహం ఇస్తున్నారు?
0: సార్, నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే, మీరు ఎన్నో హైబ్రిడ్స్ అనేవి అవన్నీ తీసుకుని వచ్చి పెట్టే బదులు ఈ రేర్ వెరైటీస్, ఇప్పుడు చూడండి మిర్చి వచ్చేసి చిన్న బ్లాక్ బాల్ చిల్లీ అనేసి ఉంటుందండి, అది ఒక కేజీ వచ్చేసి 3,000 అట్లా అమ్ముతారండి. మార్కెట్ లో ఉన్న మిర్చి వచ్చేసి మనకి కేజీ వచ్చేసి 200-300, అది ఒక 10 కేజీలు పండించే బదులు ఇది ఒక కేజీ వచ్చినా సరిపోతుంది అండి. అట్లా నేను ఈ విధంగా మా ఫ్రెండ్స్కి కూడా ప్రోత్సాహం చేస్తూ మీరు పండించననేసి నేను కొన్ని రకాల మిర్చి మొక్కలు కానీ మునగ మొక్కలు కానీ ఫ్రీగా ఇస్తున్నాను. మీరు పండించి చూడండి ఎలా ఉంటుంది అనేసి, మీరు అమ్మటం కాదు, మీరు ఇంట్లో పెట్టుకోండి లేకపోతే మీ పొలంలో పెట్టుకుని దరమటి పెట్టుకోండి. కొన్ని రకాల కాకరకాయలు కానీ సోరకాయలు మీరు పెట్టుకొని మీరు ముందు వీటిని తిని చూడండి, వీటి రుచి ఎలా ఉండదో అనేసి అలాగనే మీరు నాతో పట్టండి. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అనేసి వాళ్ళకి చెప్తూ నడిపిస్తాను. కొన్ని రకాల పసుపులు కానీ చూసినట్లే 17-18 రకాల పసుపు ఉంది. అయితే పసుపుకి నేను వెళ్ళలేదండి, అయితే మా ఫ్రెండ్ ఒకరు దామోదర్ రెడ్డి సార్ అనేసి ఉండే అతని దగ్గర నేను కొన్ని సేకరించి కేవలం నాకు సరిపోయేంత వరకు ఇది ఇది ఇవి రకంగా అనేసి చేస్తున్నాను. అంటే అన్ని కూడా కలెక్షన్ అండి, మనం ఎక్కడి నుంచైనా బయట నుంచి తెచ్చుకొని మనం వాటిని డెవలప్ చేయాలి. ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళి నేను కూడా ఏం చేస్తున్నాను అంటే వేరే వాళ్ళకు కూడా నా దగ్గర ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ మీరు ఇలా చేయండి అనేసి నేను వాళ్ళకి ప్రోత్సహిస్తూ చేపిస్తాను.
1: చాలా ధన్యవాదాలండి. మరి మారుమూల ప్రాంతమైనటువంటి ఈ రావులపాడు గ్రామంలో మీరు వ్యవసాయం పైన మక్కువ చూపుతూ నాటు విత్తనాలను, రేర్ వెరైటీస్ విత్తనాలను సేకరించి మొక్కలను పెంచి వాటిని మళ్ళీ అమ్మి వాటి ద్వారా ఆర్థికంగా కొంత లాభం పొందుతున్నందుకు చాలా సంతోషం అండి. మరి మీరు ముందు ముందు కూడా ఇంకా మరిన్ని వెరైటీస్ తెలుసుకుని వాటి మొక్కల పెంపకాన్ని చేపట్టి వాటి ద్వారా కూడా మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆశిస్తున్నామండి. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు మారుమూల ప్రాంతాల్లో కూరగాయల నాటు మొక్కల పెంపకంలో యువత టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ రావులపాడు గ్రామ వాస్తవ్యులు గుంటి రాజేష్ గారితో పరిచయం విన్నారు. ఇంతటితో
3: సిద్ధి పడోసీ హై, పూరి కాలనీ నే సోలర్ ప్యానల్ లగ్వా లియే హై పర్ వో మాన్నే కో తయ్యార్ హీ నహీ థా కి సచ్ మే బిల్ జీరో ఆ సక్తా హై. మైనే కహా బేటా, నామ్ హీ హై PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా. ఫిర్ ఏక్ ఏక్ కర్కే సబ్కా బిజ్లీ బిల్ జీరో ఆనే లగా. తబ్ బోలా, అబ్ లగ్వా హీ లేతా హూ PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా. जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in. हर घर सूर्य घर.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. केंद्रीय मंत्रिमंडल ने पश्चिम बंगाल, ओडिशा, तमिलनाडु और आंध्र प्रदेश के 8 जिलों को कवर करने वाली रेलवे की 4 मल्टी ट्रैकिंग परियोजनाओं को मंजूरी दी. मंत्रिमंडल ने बिहार में राष्ट्रीय राजमार्ग 22 के मुजफ्फरपुर, सीतामढ़ी, सोनबरसा खंड को 4 लेन बनाने को भी स्वीकृति दी. गृह मंत्री अमित शाह आज तमिलनाडु के कोवलम में दक्षिण क्षेत्रीय परिषद की बैठक की अध्यक्षता करेंगे. भारत सिंगापुर मंत्री स्तरीय गोलमेज सम्मेलन का 4th दौर आज सिंगापुर में आयोजित किया जाएगा. बांग्लादेश में आज नए राष्ट्रपति के चुनाव के लिए मतदान होगा. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप की ईरान के खिलाफ आर्थिक युद्ध की घोषणा. ईरान की मदद करने वाले

0: பரோடா, பேங்க் ஆஃப் இந்தியா, பேங்க் ஆஃப் மகாராஷ்டிரா, கனரா பேங்க், சென்ட்ரல் பேங்க் ஆஃப் இந்தியா, இந்தியன் பேங்க், இந்தியன் ஓவர்சீஸ் பேங்க், பஞ்சாப் அண்ட் சிந்த் பேங்க், பஞ்சாப் நேஷனல் பேங்க், யூகோ பேங்க் వీటిల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 186 పోస్టులు, తెలంగాణలో 191 ఖాళీలు ఉన్నాయి. ఆగస్టు 21, 2026 నాటికి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పకుండా ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్, కంప్యూటర్స్ లాంగ్వేజ్లో సర్టిఫికెట్స్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ స్థాయి పూర్తి చేసుకుని ఉండాలి. లేదా హై స్కూల్, కాలేజ్ స్థాయిలో కంప్యూటర్, ఐటీని ఒక సబ్జెక్టుగా అభ్యసించి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 ఆగస్టు 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల చొప్పున గరిష్ట వయ పరిమితిలో సడలింపులు లభిస్తుంది. వేతనం 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయలు లభిస్తుంది. వీటితో పాటు ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి. క్లర్క్ పోస్టులకు 2 అంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ రాత పరీక్ష. తొలుత ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి తదుపరి దశకు మెయిన్ ఎగ్జామినేషన్కు ఆహ్వానం అందుతుంది. మెయిన్లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది అందిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష 3 విభాగాల్లో ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 30 మార్కులు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తంగా 100 మార్కులకు గంట వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష 160 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు 40 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 60 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 ప్రశ్నలు 50 మార్కులకు విభాగాల వారీగా ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 125 నిమిషాలు ఇస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షను 2026, మెయిన్ ఎగ్జామ్ను 2026 నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి వెబ్సైట్ చిరునామా www.ibps.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 1 ఆగస్టు 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
2: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
4: ఈరోజు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర వ్యాఖ్యాత దాట్ల రవీందర్ పుష్ప దంపతులు 36వ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్న వేళ వీరి జంట ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దాట్ల రవీందర్ పుష్ప దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాభినందనలు తెలియజేస్తున్నారు వారి కుమారుడు కోడలు దాట్ల అన్వేష్ సుప్రీత కుమారి, కుమార్తె హిమవర్ష, తమ్ముడు మరదలు దాట్ల తిరుపతి వరలక్ష్మి, తోడల్లుడు మరదలు వై సుధాకర్ విజయగార్లు.

ఇంకా మిత్రులు దాసరి వెంకటేశ్వరరావు, సింగిరాల శ్రీనివాస్, బైరి శ్రీనివాసన్, గుండా నరేందర్రావు, బి మోహన్ కుమార్, అలాగే ఆకాశవాణి కొత్తగూడెం సహరేడియో వ్యాఖ్యాతలు.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
0: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
1: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989670076.
1: మరొక నెంబర్ 7989701158.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఈ ప్రసారానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0874 44, ఇది ఎస్టీడీ కోడ్ ఫోన్ నెంబర్, 2950 38, మరొక నెంబరు 2950 39. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందిస్తున్నవారు శ్రీ ఎం బాబు సింగ్ మరియు శ్రీ సుమంత్ మాలోతు. మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో నేస్తం గుండోజు శైలజ.

0: ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న శ్రోత ఎవరో చూద్దామా. హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నారా అండి? బాగున్నామండి. ఏ సినిమా నుంచి ఏ పాట వినిపించాలనుకుంటున్నారు
1: శ్రోతలు?
0: తప్పకుండా మీరు కోరుకున్నట్టు మీ పాటను వినిపిస్తానండి.
1: థ్యాంక్ యూ
0: అండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు. నేను సుబ్బాయిగూడి నుంచి అన్నప్పారం మాట్లాడుతున్నాను. బాగున్నారా మేడం గారు?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా అండి?
1: బాగున్నా అండి. వర్షం పడుతుంది.
0: వర్షం పడుతుందా? ఏ పాట కావాలండి మీకు ఈరోజు?
1: సీతారామ కళ్యాణంలో నుంచి ఇడిపో మనం ఈ ఎడబాటు క్షణమే ఆ పైన కళ్యాణం అనే పాట కావాలండి.
0: తప్పకుండా అండి.
1: పాట మన రవీంద్ర గారికి డెడికేట్ చేస్తూ, రవీంద్ర గారు పుష్ప గారికి డెడికేట్ చేస్తూ, వాళ్ళు నిండు 100 ఏళ్ళు హాయిగా ఆనందంగా

0: అవడాలని కోరుకుంటూ, మొన్న మంగళవారం నాడు మధుమంజరి ప్రసారం అయిందండి. మధుమంజరి చాలా పిల్లలకి సెల్ ఫోన్ ఆవశ్యకత గురించి బాగా వివరంగా సౌజన్య గారు దాన్ని నిర్వహించారు. ఎంతో వాస్తవాలు తెలిసినాయి అందులో. పిల్లలు సెల్ ఫోన్ కి ఎంత ఎడిక్ట్ అయ్యారో కూడా ఆ కార్యక్రమంలో చాలా విపులంగా చెప్పిన సౌజన్య గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారికి, ఇటువంటి కార్యక్రమాలు నడిపిస్తున్న మన కొలిపాక శంకర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.
1: సరే అండి, మీరు కోరుకున్నట్టు సీతారామ కళ్యాణం చిత్రం నుంచి పాటను విందామండి.

0: హలో, మీ మాటతో పాటకు స్వాగతం అండి. హలో,
1: శుభోదయమండి.
0: శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వీటీ గారు, బాగున్నారా?
1: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి. చెప్పండి.
1: ఇవాళ ఆరుంధతి మూవీలో చందమామ అనే సాంగ్ వినిపించండి.
0: తప్పకుండా. శ్రోతల పేర్లు చెప్తున్నారా?
1: అరుణ, సునీల్ కుమార్, షారోన్, ఆరుణ్.
0: మీ అందరి కోసం అరుంధతి చిత్రం నుంచి ఈ పాటను విందాం. ఓకేనండి?
1: ఓకే.

0: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందర వచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మ, మీకోసం
3: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది. శ్రోతలు ఎవరో చూద్దామా. హలో అండి.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: గుడ్ మార్నింగ్ అండి.
7: ఎస్ఆర్ఆర్ మండలం రాఘవపురం నుంచి గుండేటి వెంకటరాములు మేడం.
6: వెంకటరాములు గారు బాగున్నారా అండి?
7: బాగున్నారా మేడం.
6: బాగున్నామండి. ఏం చేస్తున్నారు?
7: వ్యవసాయం చేస్తే కూరగాయల బిజినెస్ ఉంది మేడం, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర. వ్యాపారం నుండి ఫోన్ కలిపాను, కలిసింది అదృష్టం కొంది.
6: చెప్పండి.
7: సోదరులను కలిసి సోదరులు అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి సినిమాల నుంచి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అమ్మవారి సినిమాలో ఒక మంచి పాట వినిపించాను.
6: తప్పకుండా అండి, మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను వినిపిస్తాను.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారవేణ శ్రీనివాసరావు.
0: శ్రీనివాసరావు
1: ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుండి.
0: చెప్పండి.
1: స్వయవరం మూవీలోంచి అరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్ని అందరి కోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీ కోసం ఈ పాట వేయండి మేడం.
0: తప్పకుండా, మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను వేస్తానండి. శ్రోతల పేర్లు చెప్తారా?
1: మారవేణ పద్మ, కవిత వెంకటేశ్వరరావు, రమాదేవి, పయ్యవల రామ్మూర్తి, స్వరూప, సుధాకర్, లలిత.
0: మీరందరి కోసం మీరు కోరుకున్న పాట స్వయంవరం చిత్రం నుంచి వస్తుందండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీ మాటతో ఓ పాటకు స్వాగతం అండి. హలో అండి.
4: హలో మేడం, నమస్తే.
3: నమస్తే అండి.
4: సావన్కర్ గంగాధర్ కొండలవాడి, నాందేడ్, మహారాష్ట్ర మేడం.
3: మహారాష్ట్ర నుంచి చాలా దూరం నుంచి కాల్ చేశారు.
4: అవును మేడం, అభిమానం రేడియో అంటే చాలా అభిమానం. రేడియో ప్రోగ్రామ్ వింటా ఉంటాం.
3: ధన్యవాదాలండి మీ అభిమానానికి.
4: అవును మేడం, ఈ రోజు ఆల్ ఇండియా రేడియో శ్రోత డే మేడం.
3: ఓకే,
4: అందరు శ్రోతలకు శుభాకాంక్షలు.
3: ఓకే అండి, తప్పకుండా. మీ తరపున అందరూ వింటున్నారు.
4: అవును మేడం, ఈ రోజు సమ్మేళనం మీద జరుగుతుంది మేడం, ఛత్తీస్గఢ్ లో ఒకటి, మహారాష్ట్ర సంభాజీ నగర్ జరుగుతుంది.
3: అవునా అండి?
4: చాలా మంది ఇక్కడ నిజామాబాద్ నుంచి మేడం శ్రోతలు.
3: తప్పకుండా అండి. మీరు ఇంతకు ఏ పాట, మరి మనందరి శ్రోతలకు ఏ పాట వినిపించాలనుకుంటున్నారు?
4: మహర్షి నుంచి సుమం పతి సుమం సుమం, ఈ పాట కావాలి మేడం. అట్లానే మా కూర్తున్న శ్రోతలు భుజన్ శ్రీహరి, అజీజ్ భాయ్, ప్రవీణ్ నర్సాపూర్ గారు, చాపా భూమేశ్వర్, రామ్ జాదవ్, తనుశ్రీ, మళ్ళీ రవీంద్ర బాబు గారు కందుకుర్తి నుంచి.
3: కందుకుర్తి నుంచి వీరందరి కోసం మీరు కోరుకున్నట్టు మహర్షి చిత్రం నుంచి ఈ పాటను విందామండి.
4: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
3: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంచ మండలం తునుకుల నుంచి అక్బర్ని మేడం.
0: అక్బర్ గారు, బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం.
0: మీ బిజినెస్ ఎలా నడుస్తుంది
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి.
1: ఈరోజు దొరబాబు సినిమా నుంచి చంద్రగిరి చంద్రమ్మ సందేళ్ళకొస్తానమ్మా అందాక నలిగిపోక అలసిపోక ఉండమ్మా అనే సాంగ్ చేయండి మేడం.
0: తప్పకుండా, మీరు కోరుకున్నట్టు చాలా బాగా పాడారండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: మీకోసం ఈ పాటను వినిపిస్తున్నానండి, దొరబాబు నుంచి.

0: హలో,
1: మేడం గారు, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ
1: నా
0: పేరు
1: పేరు సుల్తాన్ శ్రీనివాస్ మేడం గారు.
0: శ్రీనివాస్ గారు, చెప్పండి.
1: కొత్తగూడెం నుంచి, వెంకటేశ్వర కాలనీ.
0: ఆ
1: శివరామరాజు సినిమాలోని అమ్మాభవాని పాట కావాలి మేడం గారు.
0: తప్పకుండా మీరు కోరుకున్నట్టు ఆ పాటను వినిపిస్తానండి.
1: శ్రోతల పేరు చెప్పాలి మేడం గారు.
0: చెప్పండి.
1: రమణ, మురారి,
0: ఆ
1: తేజస్విని,
0: ఆ
1: లహరి,
0: ఆ
1: దేవకీనందన్,
0: ఆహా
1: భద్రమ్మ గారు.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బలా హై బాల్, నడుగుల కామరా హై బాల్, బురద పుల్లా హై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, కొత్తగూడెం.
4: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
3: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
4: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
3: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
4: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
3: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
4: శ్రీ ఉషా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్ డిపో, సాయినగర్, కొత్తగూడెం.
5: మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది. హలో అండి.
6: నమస్తే మేడం.
5: నమస్తే అండి, మీ మాటతో ఓ పాటకు స్వాగతం అండి.
6: బాగున్నారా మేడం?
5: బాగున్నామండి.
6: నా పేరు కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈలప్పుడు గ్రామం నుంచి మేడం.
5: బాబుచారి గారు, బాగున్నారా అండి?
6: బాగున్నా మేడం.
5: చెప్పండి.
6: ఈరోజు జీఎస్టీ చిత్రంలోంచి ముద్దిలో మా బాబు నిద్రిస్తున్నాడు అనే పాట మా మనవడి కోసం మేడం.
5: తప్పకుండా, మీ మనవడి కోసం అందరు శ్రోతలు వింటారు.
6: శ్రోతలందరి కోసం, మా ఏళ్ళప్పుడు గ్రామ ప్రజల కోసం.
5: తప్పకుండా అండి, మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాటను వినిపిస్తామండి.

0: హలో,
1: మేడం గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: నేను కొత్తగూడెం బూర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా.
0: రాధాపాసి
1: నా
0: గారు
1: పేరు రాధాపాసి మేడం.
0: బాగున్నారా అండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఏం చేస్తున్నారు?
1: ఏం లేదు మేడం, ఇప్పుడే నీళ్ళు బట్టి ఇల్లు మీద కడుక్కొని ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని ఫోన్ చేసుకొని ఫోన్ చేస్తున్నాను మీకు.
0: థ్యాంక్స్ అండి ఫోన్ చేసినందుకు. చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి మీకు?
1: నాకు హిట్లర్ సినిమా నుంచి ఒక మంచి పాట అనిపించండి మేడం.
0: తప్పకుండా
1: హిట్లర్
0: మీకోసం.
1: సినిమా నుంచి పాట అంటే మా పెద్ద అన్నయ్య బాలపాసికి బాగా ఇష్టము.
0: తప్పకుండా అండి. శ్రోతల
1: పోయిన
0: పేరు
1: తర్వాత మా అన్నయ్య చిన్నపాసి, మా తమ్ముడు కన్నపాసి గురించి
0: తప్పకుండా, మీ సోదరుల కోసం మీరు కోరుకున్నట్టు హిట్లర్ చిత్రం నుంచి ఈ పాటను విందాం.
1: థ్యాంక్ యూ మేడం.

0: నీ దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హలో, మీ మాటతో పాటకు స్వాగతం అండి.
3: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం బర్మకాయ నుంచి మాట్లాడుతున్నా మేడం.
2: నూర్జహాన్ గారు చెప్పండి
3: మేడం. ఈరోజు మురారి సినిమాలో నుంచి పాట కావాలి మేడం.
2: ఓకే అండి, మురారి నుంచి మీరు కోరుకున్నట్టు మురారి నుంచి ఇస్తానండి.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
2: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.
3: ఓకే మేడం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: చెప్పండి.
1: చిన్నపాసి నుండి పాఠం సిక్స్త్ వస్తుంది.
0: చిన్నపాసి గారు చెప్పండి, ఈరోజు ఏ పాట వినిపించాలనుకుంటున్నారు శ్రోతలకు?
1: శ్రోతలు, ఈరోజు బౌద్ధులపు పాఠశాలల ఎవరు ఎవరు తెలియకుండా ఈ మా ఆర్జే అభిమాన మిత్రులైన రవీందర్ దాట్ల వారి కుటుంబ సభ్యులకు డెడికేట్ చేసి ఈ పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి, వారి కోసం, శ్రోతలందరి కోసం ఈ పాటను విందాం.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే. నమస్తే అండి.
0: చెప్పండి.
1: లక్ష్మీదేవిపల్లి మండలం అండి, ప్రశాంతి నగర్, కాకిత వెంకటేశ్వరరావు నా పేరు.
0: వెంకటేశ్వరరావు గారు, చెప్పండి.
1: మల్లెపూ చిత్రం నుంచి ఒక పాట అయింది.
0: తప్పకుండా అండి. శ్రోతల పేర్లు చెప్తున్నారా?
1: ఈరోజు దాట్ల రవీంద్ర గారు పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి ఆయనకి.
0: ఓకే అండి. శుభాకాంక్షలకు మనం ప్రత్యేకంగా ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నాము, దాంట్లో చెప్పండి. తప్పకుండా అండి. మీరు కోరుకున్నట్టు మల్లెపూవు చిత్రం నుంచి ఈ పాటను విందామండి.

0: హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: పునం రమేష్ మేడం, లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం నుంచి.
0: రమేష్ గారు చెప్పండి.
1: మేడం, ఈరోజు వచ్చి శుభలేఖ మూలించి అగాల పల్లకిలో అనే పాట ఇచ్చాను మేడం. శ్రోతల పేర్లు మేడం
0: చెప్పండి.
1: పునం రమేష్, గంగ, నవ్య, నందిత, భూమయ్య, దేవేందర్, ఆటి బాలకృష్ణ, ఈసం సురేష్, నరేష్, రమేష్, అలాగే కౌలూరి రామకృష్ణ, శైలజ, ధనసరి కోటి, మాధవి, పాయం శ్రావణ్ కుమార్, అంబ కల్లం, భద్రయ్య, గోపయ్య, సారయ్య, రాజులు, అలాగే మోకాల రమేష్, రాంబాబు, రవికుమార్ మేడం, గుమ్మడారు కృష్ణ, శ్రావణ్,
0: వీరందరి కోసం మీరు కోరుకున్నట్టు శుభలేఖ చిత్రం నుంచి పాటను వేస్తున్నాను.
1: ఓకే, ధన్యవాదాలు.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. చాలా దూరం నుంచి చిత్తూరు.
1: అవును మేడం.
0: రెగ్యులర్ గా వింటూ ఉంటారండి రేడియోను?
1: తప్పనిసరిగా వింటా ఉంటాం మేడం. వచ్చే దగ్గర నుంచి మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటున్నాను మేడం.
0: ధన్యవాదాలండి వింటున్నందుకు.
1: థ్యాంక్ యూ మేడం. మేడం నాకు భార్యాభర్తలు బంధువు సినిమాలో ఓలెమ్మి ఓలెమ్మి అని పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్నట్టు ఆ పాటని వినిపిస్తామండి.
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్స్ అండి.

0: మీ మాటతో పాటకు స్వాగతం అండి. హలో అండి, నమస్తే అండి. నాటి చివరి శ్రోత మీరే.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రాపురం నుండి చికెన్ షాప్ రాములు మేడం.
0: రాములు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నా?
0: బాగున్నామండి. బాగా నడుస్తున్నాయండి షాప్ మీకు?
1: మామూలు మేడం, ఇప్పుడు చాలా మాసం పడ్డాయి కదా, కొంతమంది తింటారు కొంతమంది తినరు మేడం.
0: అదే అదేలేండి, చెప్పండి.
1: ఈరోజు వచ్చేసి సినిమా అడవిలో ఆడనండి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా.
0: తప్పకుండా అండి, మీరు కోరుకున్నట్టు మీరు కోరుకున్న పాట. తప్పకుండా అండి. ఆకాశవాణి చెప్పండి. రేడియో దగ్గరలో ఉండి మాట్లాడుతున్నారు. సరే అండి, మీరు కోరుకున్నట్టు శ్రోతలందరి కోసం ఈ పాట.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రోగ్రాం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ ఎం బాబుసింగ్ మరియు శ్రీ సుమన్ మాలోతు. మీతో ఇంతసేపు హలో అంటూ మాట్లాడిన నేను మీ రేడియో నిస్తం గుండోజు శైలజ.

ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు వందే మాత్రం శ్రీనివాస్. గానం వందే మాత్రం శ్రీనివాస్, ఉష, ఉదిత్ నారాయణ, స్వర్ణలత, కుమార్ సను, స్వర్ణలత, శంకర్ మహాదేవన్, ఇంకా వీరి బృందమాల.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
0: మరొక నెంబర్ 2950-39.
2: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మీరింతవరకు సాయి బాలాజీ ఆర్ట్స్ వారి భద్రాచలం చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గానం చేసిన వారు వందే మాతరం శ్రీనివాస్, ఉషా, ఉదిత్ నారాయణ్ ఇంకా వీరి బృందం ఆలపించారు. సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఈ కొత్తగూడెం కేంద్రం

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10:02 దాటి 30 సెకండ్లు. ప్రకటించిన అంశం మరి కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైపుడ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పీఎన్జీ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైపుడ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ అంటే ఏంటి? పీఎన్జీకి ఎల్పీజీకి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: ఓమేశ్వర్ గారు, పైపుడ్ నేచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
2: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ యొక్క జాయింట్ వెంచర్. గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ రెండు మహారత్న కంపెనీలండి. ఈ రెండిటి జాయింట్ వెంచర్తోని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ అండి.
1: ఒక కాలర్ లైన్లో ఉన్నాను. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ అండి, నేను హైదరాబాద్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఎస్, మాట్లాడండి సార్.
3: నాకు కాకినాడలో హౌస్ కి 5 ఇయర్స్ బ్యాక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేటలో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైపుడ్ గ్యాస్ కావాలి, ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది మాకు కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చిన దానికి ఇంతవరకు బిల్లు ఇవ్వట్ల. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్లు రాలేదండి వస్తుంది మీకు అంటారు. మరి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
1: రామకృష్ణ గారు, మీరు 8106977495. హలో
3: హలో,
1: మీకు ఒక నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 8106977495.
3: దేనికి అది?
1: దానికి కాల్ చేయండి. కాల్ చేయండి, లేదు అంటే 04223234701, ఇది హెడ్ ఆఫీస్ నంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
2: హలో హలో హలో, రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్ జనరేట్ కాకపోవచ్చండి. ఈ కాంటాక్ట్ ఇంతకుముందు చెప్పిన

0: కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నంబర్ కూడా ఉందండి 0402323471. మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 0402323471 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు. తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: నమస్తే మేడం గారు.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మాది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దపర గ్రామం అండి మాది.
1: మాట్లాడండి.
2: అంటే మా పల్లెటూర్లకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి పైపులు న్యాచురల్ గ్యాస్ అండి?
0: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా, పైపుడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరికి రావడానికి కొంత సమయం పడుతుందండి, అది వచ్చిన తర్వాత కాస్త ఊపుకతో ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
2: థ్యాంక్ యూ సార్.
1: హలో, హలో సార్, అసలు పిఎన్జి అంటే ఏంటి సార్? పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు. పిఎన్జి అంటే ఏంటి
0: మేడం? పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై చేయడాన్ని పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ని కూడాను మనము పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ లో మాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి. అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజితో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, నా పేరు నూకెళ్ళ కొండబాబు, గొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన కాలిటింగ్ వర్క్ చేస్తుంటాను సార్.
0: చెప్పండి సార్.
3: అయితే నాకు చిన్న డౌట్ అండి. ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలో ఇస్తుంటారు కదా?
0: అవునండి.
3: అయితే భూమిలో ఇస్తున్నప్పుడు అన్నది ముందు ముందు తగ్గేటప్పుడు ఏమైనా బ్లోఅవుట్ అవుతుందని, లేకపోతే గ్యాస్ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్ వలన నేను ఇప్పుడు దాకా ఏంచుకోలేదండి. అలాంటి ఏమైనా ప్రాబ్లంలు వస్తాయేమో ఉద్దేశం మీద నా డౌట్ మీద ఏంచుకోలేదండి. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదంటారా ఏంటని?
0: అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్లో సరఫరా చేస్తాము. తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుందండి, చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి మీకు, మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు సురక్షితంగా నిశ్చింతగా
3: చెప్పారండి,
0: మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి. మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్ గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది. తర్వాత దీంట్లో ప్రెషర్ తక్కువ ఉండడం మూలన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చండి. కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
1: ధన్యవాదాలండి మీకు కూడా. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, హలో,
4: హలో,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
4: సార్, నాకు పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ వచ్చి రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో,
0: చెప్పండి. చెప్పండి,
1: చెప్తున్నాను.
4: ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
0: చెప్పండి.
4: ఇది గ్యాస్ సిలిండర్ కన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి. ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్ కి? ఇది లాస్ అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అవ్వలేదు, కానీ పైప్ రేట్ మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్ లో మోర్ దాన్ డబుల్ అయిపోయింది.
0: హలో, హలో, చెప్పండి సార్. హలో,
1: కాల్ కట్టండి, మీరు ఆన్సర్ చేస్తారు.

0: नमस्कार
1: सर।
0: सर।
2: हेलो
1: हेलो
2: हेलो नमस्कार मैडम।
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది లేకపోతే.
2: నా పేరు దేశబోయిన రవి, మాది బోన్గోపుల.
1: చెప్పండి
2: మేడం, ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
0: మేడం? సార్ మీకు మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
2: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
0: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి, మీ ఏరియాకు ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి నిర్ధారణ అవుతుంది. గ్యాస్ కనెక్షన్ వాళ్ళు ఇక్కడ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వేరియస్
2: నంబర్ అన్నా ఏదైనా వెబ్సైట్ అన్నా
0: మీరు ఎక్కడి నుంచి
2: మాట్లాడుతున్నారు? నిజామాబాద్ జిల్లా సార్, నిజామాబాద్.
0: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఎంఎన్జిఎల్ అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ సమీపంలో ఉన్న ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తర్వాత విజయవాడ కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్ లో ఎంఎన్జిఎల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటనేది దాని పూర్తి వివరాలు చెప్తారండి.
2: నిజామాబాద్ లో
0: ఏమండి
2: ఎక్కడ సార్ అది? నిజామాబాద్ లో ఒకసారి ఫోన్ నెంబర్ లేదా?
1: హలో మేడం నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. అయితే మేడం, ఇప్పుడు మీరు హైదరాబాద్ కే పరిమితం అయితుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల, సిద్దిపేట, ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?
0: సార్ మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి, ప్రతి ఇంటికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేరాలి అన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
3: కొంచెం మాకు సిటీ పెట్టండి. ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్, దయచేసి.
0: అది కూడా ఇస్తామండి మేము.
2: ధన్యవాదాలు సార్,
0: థ్యాంక్ యూ.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో శుభోదయం మేడం.
1: శుభోదయం అండి.
4: కావలడల గ్రామం చహోబిడ వెంకటేశ్వర్లు.
1: మాట్లాడండి, చెప్పండి.
4: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
1: నమస్తే అండి.
4: మాది నెల్లూరు జిల్లా మేడం.
1: చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
4: ఈ గ్యాస్ బుక్ చేసిన వారానికి అది కదా,
1: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారా? మీరు ఏ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి అండి. మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
4: గ్యాస్ వచ్చేటట్టు చూడండి మేడం.
1: మీరు వింటున్నారు పైపుడ్ న్యాచురల్ గ్యాస్. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్, పీఎన్జీ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29555092 ఈ నెంబర్కి కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి జనరల్ మేనేజర్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్ ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు సత్యశ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది.
1: చెప్పండి.
5: ప్రైస్ గురించి అడిగానండి. స్టార్టింగ్ నేను
1: చెప్తారండి, చెప్తారు
5: 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది. 53 రూపీస్ 54 రూపీస్ చార్జ్ చేస్తున్నారు
0: సార్. మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిదీ ఈ గ్యాస్ అనేది, గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి.

0: అలా కాకుండా గ్యాస్ ఎల్పీజీతో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
2: నేను జైలాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్. అయితే ఈ పైపుడ్ గ్యాస్ కు వల్ల వల్ల జరిగే లాభాలు, నష్టాలు, దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి, ఇంకోటి జైలాబాద్ కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది చెప్పండి, నేను రేడియోలో వింటాను.
0: సార్,
2: థ్యాంక్ యూ.
0: మీరు అడుగుతున్నట్లుగా జహీరాబాద్ కి మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాల వరకే పరిమితమండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆ ఆథరైజేషన్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి, ఎలా ఏంటనేది చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన రెండో ప్రశ్నకు ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పీజీతో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకు ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయంగా ఎల్పీజీకి బదులుగా పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రాజు అండి, నిజామాబాద్ మాట్లాడుతున్నాను.
1: చెప్పండి రాజు గారు.
0: హలో,
1: చెప్పండి, వింటున్నారు సార్?
0: చెప్పండి సార్. రాజు గారు చెప్పండి, వినబడుతుంది
1: సార్. ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటండి? అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటుంటుంది అంటే, ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
0: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన న్యాచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: సార్, చూడండి సార్ కు
0: చెప్పండి సార్.
4: సార్, ఇప్పుడు పిఎంజి గ్యాస్ నంబర్ చెప్పండి. హైదరాబాద్ నంబర్లు?
0: హైదరాబాద్ నంబర్లు అండి, 8106977495, 040-23-23-4701.
4: సార్,
0: ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రివెన్సెస్ ఏమైనా ఉన్నా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఏమండి, 20, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, 040-23-23-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలోనైనా కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చండి. హలో
1: సార్, ఇప్పుడు
5: నమస్తే అండి.
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా ముందుగా.
1: శుభోదయం త్రిమూర్తులు గుప్త గారు.
5: చాలా మీతో మాట్లాడి మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగేటున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల నేను సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కి, నేచురల్ పైప్ లైన్ గ్యాస్ కి, నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటాను, నేను రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకొక వచ్చి ఏంటంటే,

ఈ ఎల్పీజీ గ్యాస్ రేట్లు అందరికి తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు ఎలా ఉంటాయో తెలియదు. దాని పక్క దాని వైపు దాని ప్రక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు ఎలా ఉంటాయో కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. అలాంటిది ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే నేచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ నేచురల్ గ్యాస్ తరపున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు ఇటుక.

0: ప్రకృతిని పరిరక్షించే న్యాచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ తరపున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజుల పెట్టి అనుకుంటున్నారు. ఇటుకాస్ మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలకు సమాధానాలు ఇవ్వండి మీరు. నేను రేడియోలో పెట్టాను. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు.
2: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ ను సంప్రదించవలసిన నంబర్లండి 0884233326. ఈ నంబర్కు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావలసిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ HPCL మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ. కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా దాంట్లో పొందుపరిచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేటుకు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు పైపుడ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఎల్పిజీ అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి

0: దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా చెప్తారండి. అది
1: హలో హలో
2: మేడం
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: హలో మేడం,
1: చెప్పండి అమ్మా.
2: ఎల్పిజి గ్యాస్ మేడం?
1: ఇది ఎల్పిజి గురించి కాదమ్మా, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే,
0: సార్ మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రం పరిమితమండి. మీరు అడుగుతున్నట్లుగా కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ వేరే కంపెనీ వాళ్ళు వస్తారండి.
3: సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఎన్జి లెక్క ఇప్పుడు పైపుడ్ గ్యాస్ ఇలాంటిది ఎందుకంటే విస్తృతంగా చేస్తే ఇప్పుడు మనకు సిలిండర్లు మోసుకునే బాధ కూడా తప్పిద్ది కదా సార్?
0: చాలా చాలా మీరు కరెక్ట్గా చెప్పారండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు, విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రమే పరిమితం అండి. మీదకు వేరే వాళ్ళు వస్తారండి, వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారండి.
3: అయితే ఇప్పుడు మాకు ఇదివరకు అంటే మాది గ్రామీణ ప్రాంతం, మాకు వాళ్ళప్పుడు బయోగ్యాస్, గోబర్ గ్యాస్.
0: హలో
3: హలో
0: చెప్పండి.
3: గోబర్ కూడా కొన్ని మన పల్లె ప్రాంతాలలో మళ్ళీ ఆ పథకం ఉంటే బాగుంటుంది సార్?
0: సార్ అది మీరు అనేది కరెక్టే కానండి, మా పరిధిలో లేని ప్రశ్న అండి అది.
1: థ్యాంక్ యూ సతీష్ గారు. సార్ ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు విషయంలో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎంత ఆదా అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎల్పిజీతో పోలిస్తే, ఇందాక ఒక లిజనర్ కూడా అడిగారు, సో ఖర్చు విషయంలో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎంత వరకు మనం ఆదా చేసుకోవచ్చు?
0: మనం ఎల్పిజీతో పోల్చుకున్నట్లయితే అండి మనకు దరిదాపుగా 20% సేవ్ అవుతుందండి. ఆ తర్వాత మీరు ఈ కమర్షియల్ కనెక్షన్స్ తీసుకున్నట్లయితే హోటల్స్ కానీ, చిన్న స్టార్ హోటల్స్ కానీ, బిగ్ రెస్టారెంట్స్ కానీ, వీటికి మాత్రం మనకు కమర్షియల్ ఎల్పిజీతో పోల్చుకుంటే 40% వరకు మనకు ఆదా అవ్వడానికి అవకాశం ఉందండి. ఎల్పిజీతో పోల్చుకుంటే, కమర్షియల్ ఎల్పిజీతో పోల్చుకుంటే 40% వరకు, అదే డొమెస్టిక్ ఎల్పిజీతో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేము మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అల్వాల్ దగ్గర మాట్లాడుతున్నామండి.
1: ఓకే చెప్పండి మీ క్వశ్చన్.
0: చెప్పండి.
4: మా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మా కాలనీలో పైప్ లైన్ లేదండి, పైప్ లైన్ కు ఎవరిని అప్రోచ్ కావాలండి?
0: సార్ మీరు పైప్ లైన్ కావాలనుకుంటే, మీ కనెక్షన్ కావాలనుకుంటే మా కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. నంబర్ ఒకసారి చెప్తున్నాను రాసుకోండి, 8106 9 9 7 7 4 9 5 4 9 5. ఇంకొక నంబర్ కూడా ఉంది చూసుకోండి, 040. హలో
4: 040 2323 2323
0: 47

0: 01.
1: ఎక్కడండి ఆఫీస్?
0: ఇది మా ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ లో ఉంటుందండి.
1: ఓకే,
0: మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు కనెక్షన్ కావాలి, మీ ఏరియా అవి చెప్తేను మా కస్టమర్ కేర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీరు కనెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే వివరాలని పూర్తిగా మీకు వివరిస్తారండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నేను శ్రీనివాస్, ఆనందార్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
1: మేడం, సార్, ఇది ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ పైప్ లైన్ కనెక్షన్స్ లేవు.
0: ఓకే,
1: ఒకవేళ మేము దానికి ఆఫ్ చేసుకుంటే ఆ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని మేమే భరించుకోవాలా?
0: మీ ఏరియా చెప్పండి సార్, ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు?
1: ఖైరతాబాద్, ఆనందనగర్ కాలనీ.
0: ఖైరతాబాద్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ కి మన పైప్ లైన్, స్టీల్ పైప్ లైన్ మెయిన్ ట్రంక్ లైన్ అయితే రాలేదండి. ఇది రావడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మీకు కావాలి అని అనుకుంటే మా దగ్గర వేరే మొబైల్ది డీకంప్రెషన్ యూనిట్స్ అనేటివి ఉంటాయండి, దాని ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒకటి రెండు ఇండ్లకు ఇవ్వడం అయితే కుదరదండి. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి మనకు ఈ డీసీ యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 200 square yards ప్లేస్ ఉంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దాని ద్వారా మనం కనెక్షన్ ఇవ్వచ్చు అండి.
2: హలో,
3: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నేను వై వెంకట రెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా నుంచి.
0: చెప్పండి సార్.
3: ఓకే అండి, ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇళ్లలో చాలా మంది గృహిణులు కావచ్చు, వంట చేస్తున్న వాళ్ళు రాత్రిపూట రెగ్యులేటర్ క్లోజ్ చేశామా లేదా ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ పైపుడు నేచురల్ గ్యాస్ వల్ల ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలా ఉండాలి, అది ఒకటి అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో మరి ఈ పైపుడు నేచురల్ గ్యాస్ దీన్ని ఎవరు, ఏ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
0: సార్, మీరు అడిగినట్టు ఫస్ట్ మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఎల్పిజిలో ఎలాగైతే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారో అలాగే మన పైపుడ్ నేచురల్ గ్యాస్ కూడాను అప్లయన్స్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఆ అప్లయన్స్ వాల్వ్ను మీరు క్లోజ్ చేసినట్లయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకవేళ మీరు అప్లయన్స్ వాల్వ్ని క్లోజ్ చేయడం మర్చిపోతే, సాధ్యమైనంత వరకు మనం మర్చిపోకూడదు, దానికి అప్లయన్స్ వాల్వ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోతే ఇన్ కేస్ దాని ద్వారా లీక్ కాకుండా కంటిన్యూస్ లీక్ అయితే మీకు తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంది కాబట్టి, దాంట్లో మర్కంటైన్ ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. సో దట్ మీరు దాన్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఒకవేళ అది కూడా కాకపోతే, ఎల్పిజి అయితే హెవియర్ దాన్ ఎయిర్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మన భూమి నేల లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది ఎయిర్ గాలి కంటే కూడా తేలికైంది కాబట్టి కింద సెటిల్ కాకుండా పై ద్వారానే ఏదైనా వెంటిలేటర్ ఉన్నా కానీ లేదైనా కిటికీలు ఉన్నా కానీ కాస్త ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా నిశ్చింతగా మన పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎల్పిజి కంటే కూడా చాలా సురక్షితమైనది. తర్వాత మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మాత్రము హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితమైందండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ అయిన పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని, ఒక్కొక్క కంపెనీకి ఆథరైజ్ చేశారండి. మీకు మీ సమీపంలో బహుశా మీరు హోర్డింగ్స్ చూసుంటారు, ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఏంటనేది, దాన్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని సంప్రదిస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు నరసింహరావు మేడం, మాదాపూర్, హైదరాబాద్.
2: చెప్పండి సార్.
4: ఓకే, సో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు హైరైజ్ వాళ్ళకైతే పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాది ఐసోలేటెడ్ అపార్ట్మెంట్ అండి, అంటే అరౌండ్ 8 families ఉంటాయి, 8 ఫ్లాట్స్ ఉంటాయి. సో దానికి ఇండివిజువల్ పైప్ లైన్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. లేదు ఐసోలేటెడ్ బ్యాంకులో, అంటే అపార్ట్మెంట్ లోనే ఎక్కడో మూలకు ఒక బ్యాంక్ పెట్టి దాని నుంచి పైప్ లైన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే లైక్ రీఫిల్లింగ్ లాగా. ఇప్పుడు మనకు పైప్ లైన్ అంటే మేము హైరైజ్ కాదు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, వి కెనాట్ బేర్ ఇట్. అదే ఓన్లీ 8 ఫ్లాట్స్ అనుకోండి, వీఆర్డి, బట్ మా కార్నర్ లో ఎక్కడో మీరు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి అక్కడ నుంచి మాకు మేము పైప్ లైన్ కాలేయడం ఛాన్స్ ఉంటుందా?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా నేను హైరైజ్ బిల్డింగ్సే ఇస్తామని చెప్పలేదండి. మేమన్నది ఏంటంటే

0: ఈసీయూ ద్వారా అయితే హైరేజ్ బిల్డింగ్కి ఇవ్వడం అనేది చాలా తేలిక అవుతుందని చెప్పాను. మా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న ప్లేస్లో ఈవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడాను మేము ఇవ్వగలుగుతామండి. మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు తక్కువ హౌజెస్ ఉన్నదే కాకుండా హైరేజ్ బిల్డింగ్కే కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇస్తాము. మా పైప్ లైన్ నెట్వర్క్ ఉన్న చోట ప్రతి చోటను మేము ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ 8106977495కు కాంటాక్ట్ చేయండి. కస్టమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని వివరాలన్నీ పూర్తిగా తెలియపరుస్తారండి.
1: ఇంకో రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దీనికి అంటే ఐ మీన్ నా కామన్ పర్సన్స్ కి కొంత అవేర్నెస్ తక్కువనే ఉంది. ఈవెన్ మీ మాకు కూడా కొంత టీవీ లాంటి యాడ్ ఏమన్నా ప్రాజిబుల్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సో దట్ మోర్ పీపుల్ కెన్ ఇంక్లైన్.
0: తప్పకుండా మీ సూచనను మేము పరిశీలనలో తీసుకుంటామండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: మేడం నేను హైదరాబాద్ రామాచారపురం విజయనగరం మాట్లాడుతున్నాండి. హలో
2: చెప్పండి రామాచారి గారు.
3: అదే మేడం, ఇక్కడ మేము ఉండే ఇక్కడ ఎన్ఎండిసి మ్యాషప్ ట్యాంక్ సర్కిల్ లో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు ఉందమ్మా అవకాశం గ్యాస్ పైప్ లైన్ వచ్చేది? టైం పడుతుందా
0: సార్? ఎన్ఎండిసి మాసాప్ ట్యాంక్ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు మేము మెహదీపట్నం వరకు ఈ సంవత్సరం ఎండ్ వరకు వస్తామండి. ఆ తర్వాత అటు నుంచి ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పైప్ లైన్లు నిర్మించడం అనేది, ఎరెక్షన్ చేయడం ఇవంతా కొంత సమయం పడుతుంది కదండి. తర్వాత సిటీలో వేయడం అనేది ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడాను చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుందండి. కాస్త మేము అక్కడి వరకు కూడా వస్తామండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో భారత భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కట్టుబడి ఉందండి.
2: మీరు వింటున్నారు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి బీజిఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: హలో
2: హలో
4: మేడం నమస్తే అండి,
2: చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: లింగమూర్తి గారు. పైప్ గ్యాస్ ఒక వరంగల్ చెప్పండి
0: సార్. పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయండి. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఆథరైజ్ చేశారండి. వరంగల్, హనంకొండ అందరికీ వస్తుందండి. ప్రస్తుతం మనం భాగ్యనగర్ గ్యాస్ హన్మకొండ కూడా ఇస్తారండి, ప్రతి చోటకు వస్తుంది సార్. మీ దగ్గరలో ఉన్నటువంటి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళని, సిజీడి కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే మీకు వాళ్ళు దాని గురించిన వివరాలు చెప్తారండి.
2: హలో సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి పైపుడ్ నేచురల్ గ్యాస్ ఏ ప్రాంతాలకి అందిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
0: ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు మనకు మూడు డివిజన్లు గడి చేశారు కదా, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ మూడు కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నామండి. తర్వాత జిల్లాల వరదిగా చూసుకుంటేను 5 జిల్లాలలో మనం విస్తరించి ఉన్నామండి తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విజయవాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తుందండి. అలాగే మనకు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో కూడా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో ఉన్నాము. తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కానీ సిఎన్జీ కానీ ఇవన్నీ బిజినెసెస్ ఉన్నాయండి.
2: ఓమేశ్వర్ గారు, ఇప్పుడు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ని పర్యావరణ ఇంధనం అని కూడా అంటారు, ఎందుకని?
0: చాలా మంచి ప్రశ్న అండి. పర్యావరణ ఇంధనం అని ఎందుకంటారంటే మెయిన్గా దీంట్లో మనకు న్యాచురల్ గ్యాస్లో మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఈ మీథేన్ కంటెంట్తోని బర్న్ చేస్తే మనకు కాలుష్యంలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇది పర్యావరణానికి ఇంధన పర్యావరణ ఇంధనం అని కూడా అంటారండి ఇది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో
2: హలో.

0: ఎన్టీజీ సార్ నమస్కారము. భారత్ అదే పైప్ నేచురల్ గ్యాస్ ఇది చాలా జనరల్ చాలా చక్కగా చెప్తున్నారు. హలో
1: హలో చెప్పండి,
2: వింటున్నాం.
0: సత్యసాయి జిల్లా అది నుంచి మాట్లాడుతున్నాము. మా ఆంధ్రాలో మా సత్యసాయి జిల్లా కూడా త్వరలో రావచ్చు సార్, పైప్ నేచురల్ గ్యాస్ గ్యాస్ గురించి చాలా ముందు సమాధానం చెప్పిస్తాను అందిస్తున్నారు
1: సార్. మీరు కదిరి నుంచి అంటున్నారు కదండి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ప్రతి మండల కేంద్రానికి పైపుడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రస్తుతం మేము ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరియు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలలో మాత్రమే ఉందండి. మిగతా జిల్లాలలో మిగతా కంపెనీల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకు పైపుడ్ నేచురల్ గ్యాస్ ఎలా తీసుకుంటారు, ఎలా అని దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: ఇప్పుడు షిఫ్ట్ మీరు రూమ్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎట్లా అండి?
1: హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు మీరు వేరే పైపుడ్ నేచురల్ గ్యాస్ కి వెళ్తేనండి అక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి.
3: ఓకే, అంటే మా మారినప్పుడు ఛార్జెస్ పడతాయా?
1: అంటే మీరు ఎలా అడుగుతున్నా, మీరు ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్జి యూజ్ చేస్తున్నారండి?
3: ఎల్పిజి అండి.
1: ఆహా, మీరు ఎల్పిజి యూజ్ చేస్తున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నారా?
3: అవును.
1: ఆ పిఎన్జికి కన్వర్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి అప్లికబుల్ ఛార్జెస్ పేమెంట్ చేస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
3: అవునండి, వన్స్ తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయితే
1: మీకు, మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎల్పిజి వాడుతున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవుతే పిఎన్జికి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ ప్రకారంగా మీకు పిఎన్జి కనెక్షన్ ఇస్తారండి, పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఒకసారి పైపుడ్ నేచురల్ గ్యాస్ లాభాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎల్పిజికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ మీరు
3: నా షిఫ్ట్ అంటే అది షిఫ్ట్ కదండి,
1: హౌస్ షిఫ్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు ఛార్జెస్ మేము సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీకు పూర్తిగా రీఫండ్ చేయడం జరుగుతుందండి.
3: వేరే చోట,
1: వేరే ఇప్పుడు మా భాగ్యనగర్ గ్యాస్ పరిధిలో ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే, ఇప్పుడు మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ లో కనెక్షన్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడాను ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడాను గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే, గ్యాస్ నెట్వర్క్ అవైలబుల్ ఉన్నట్లయితే అక్కడ మీరు మా కనెక్షన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
3: ఇప్పుడు ఇక్కడ ఉందండి పద్మరావు నగర్ 5,61 లో ఉందండి మీది.
1: పద్మారావు నగర్ 5,61, అక్కడి వరకు మేము ఇంకా చేరుకోలేదండి. ఒకవేళ మీరు అక్కడ చేరుకున్న తర్వాత తీసుకుంటే అవకాశాలు ఉంటాయండి.
3: ఎంత టైం పడుతుంది, ఎంత టైం పట్టచ్చండి?
1: సార్ దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మన నెట్వర్క్ ఎక్కడ ఉందంటే మేడ్చల్, షామీర్పేట నుంచి మా నెట్వర్క్ వచ్చి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క నెట్వర్క్ వచ్చేసండి షామీర్పేటలో స్టార్ట్ అవుతుంది. షామీర్పేట, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, నిజాంపేట్, తర్వాత ఇటు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ ఏరియాలలో మేము ఉన్నామండి. మిగతా చోట్ల కూడా మా నెట్వర్క్ ఎక్స్పాండ్ చేసిన కార్యక్రమంలో ఉన్నామండి. సాధ్యమైనంత వరకు అతి త్వరలో హైదరాబాద్ వాస్తవ అన్ని చోట్లకి మేము విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నామండి. మేము మా పైప్ లైన్లు కూడా ఇప్పుడు ప్రస్తుతము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు, రాజేంద్ర నగర్ వరకు వెళ్తున్నాయండి, ఆ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడ నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ నుంచి డిఆర్డిఓ ద్వారా ఎల్బీ నగర్ వరకు కూడా పైప్ లైన్ వేయాలనే ఆలోచనతో పైప్ లైన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ నెట్వర్క్ పరిధిలో ఈ నేను చెప్పినప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కొంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్, తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, నిజాంపేట్ ఈ ఏరియాలో ఎవరికి కావాలన్నా కూడాను మన పైపు నేచురల్ గ్యాస్ ద్వారా మనము గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామండి.
2: హలో,
4: గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అండి,
4: మాట్లాడుతున్నాము.
1: చెప్పండి,
4: మా ఏరియాలో ఇప్పుడు పిఎన్జి సప్లై ఉందా లేదా ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు డిపాజిట్ ఎంత కట్టాలి స్టార్టింగ్ లో ఉంటే కొత్తగా తీసుకోవడానికి? థర్డ్ పాయింట్, సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిఎన్జి సప్లై లేకపోతే దెన్ వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ సిఎన్జి కనెక్షన్ అగైన్, ప్లీజ్ కన్ఫర్మ్
1: సార్.

0: ఇప్పుడు ప్రస్తుతం మీరు అడుగుతున్నది ఈసీఐఎల్ ఏరియా అంటున్నారండి. ఈసీఐఎల్ ఏరియాకి మన పైపు న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ ఇంతవరకు రాలేదండి. ఈసీఐఎల్ ఏరియాకి రావడానికి కొంత సమయం పడుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇస్తామండి. రెండోది మీరు అడిగింది డిపాజిట్. డిపాజిట్ దాంట్లో మనకు వేరియస్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మీరు మా కస్టమర్ కేర్ సపోర్ట్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మీకు సూటబుల్ అయ్యేది, డిఫరెంట్ స్కీమ్స్లలో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 4-5 స్కీమ్లు ఉన్నాయండి. తర్వాత మూడో ప్రశ్న మీరు వేసింది షిఫ్టింగ్ అయితే ఎలాగని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎల్పీజీ నుంచి పిఎన్జీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికబుల్ ఛార్జెస్తో పాటుగా మీరు పిఎన్జీకి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్తే ఫోర్స్ఫుల్గా మీరు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అక్కడ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మళ్ళీ మీరు పాత ఎల్పీజీకి కూడా వెళ్ళవచ్చును. దీంట్లో ఎలాంటి ఇబ్బందికరమైన ఇబ్బంది ఉండదండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అండి, నేను నా పేరు డైరెక్టర్ అండి, అల్వాల్ ఏరియా మేడం, అల్వాల్ నుంచి అండి.
1: చెప్పండి.
2: ఇక్కడ నాకు 2 పాయింట్స్ అండి సార్. ఒకటి ఎకానమీ అన్నారు కదా, ఇన్సెంటివ్ ఎల్పీజీ వచ్చేసరికి ప్రెజరైజ్డ్, ఈ కంపేరింగ్ లో ఇది ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఏ రకంగా ఇది మనకు ఎకానమీ అవుతుంది అనేది ఒక పాయింట్ మేడం. హలో,
0: చెప్పండి సార్, చెప్పండి మీరు.
2: ఇంకొక పాయింట్ ఏంటంటే మా అల్వాల్ ఏరియా అండి, మాది రేచల్ మల్కాజీ డిస్టిక్ వస్తుంది. యాక్చువల్ గా ఎప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ నెట్వర్కింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. అంటే అవగాహన లోపం వల్ల ఇక్కడ అంటే ఎవరికి అందుబాటులో రాకుండా పోతుంది సార్. అంటే దీనిపైన కొద్దిగా మీరు ఎలాగో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి కొద్దిగా మా అల్వాల్ రేచల్ మల్కాజీ డిస్టిక్ లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లో మీరు ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ
0: సార్. తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచనలు సలహాలను స్వీకరిస్తాము. మేడ్చల్ దాంట్లో అల్వాల్లో మా నెట్వర్క్ ఆల్రెడీ ఉంది, ఇంకా మేము విస్తరించడానికి తగిన ప్రణాళికలు వేస్తామండి. అందరి కస్టమర్లకి వెళ్ళి మేము విస్తృతంగా పర్యటించి మా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు అన్నట్లుగా, మీరు అడిగినట్లుగా న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, స్వచ్ఛమైనది, ఎల్పీజీతో పోల్చుకుంటే ఎకనామిక్గా కూడా ఉంటుందండి. ఎల్పీజీతో పోల్చుకుంటే మీరు డిపిఎన్జీ కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎల్పీజీతో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అవుతుందండి. అదే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, చిన్న హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ డాబాలు కానీ వీటికి పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పీజీతోని 40% వరకు చీప్ ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా 24/7 మీకు ఆ గ్యాస్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్లకు సిలిండర్స్ అయిపోతున్నాయనే భయం లేకుండా ఉంటుంది. 24 వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మీరన్నట్లుగా ప్రెజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఎల్పీజీ హై ప్రెషర్లో ఉంటుంది, ఇది లో ప్రెషర్లో ఉంటుందని కదండి. మీరు చూసుకున్నట్లయితే మనకు బర్నర్ టిప్పు దగ్గర, మనం ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ బర్నర్ టిప్ దగ్గర 21 మిల్లీబార్ అవసరం ఉంటుందండి ఎల్పీజీది. సో మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే మేము మెయిన్ ల్యాండ్ హెడర్ ప్రెషర్ వచ్చేసి 4 బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 100 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత మనకు బర్నర్ టిప్ దగ్గరకు వచ్చేసరికి ఎన్జీలో 28 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాం. సో మీకు ప్రెజర్ విషయంలో ఎలాంటి అపోహలు కానీ తర్వాత అనిశ్చితి కానీ అవసరం లేదండి. నిర్భయంగా నిశ్చింతగా మనకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకోవచ్చు. మీకు సేఫ్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా మీ అల్వాల్ ఏరియాకి ఖచ్చితంగా మేము వస్తామండి. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ మీరు కూడా మీ ఆ ఏరియా కస్టమర్స్ సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఏరియా నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా ట్రంక్ లైన్ కూడాను ఆ ఏరియా నుంచే వస్తుంది కాబట్టి షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఆ ఏరియాలో మాకు నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కూడాను చాలా తేలికండి. మీరు ఎప్పుడు ఎంతమంది కావాలనుకుంటే ఎప్పుడు కావాలనుకున్నా కానీ మేము నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్స్కి కనెక్షన్ చేయడానికి ఎల్లవేళలా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అందుబాటులో ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
2: ఎల్పీజీ
1: పైప్
0: అవునండి. హలో.

0: చెప్పండి.
1: పైప్ నాకు కనెక్షన్ తీసుకోండి ఎల్పిజి కన్నా, అంటే మన ఇన్స్టాల్మెంట్ చార్జెస్ ఎంత పడుతుంది సార్?
0: సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏ ప్రదేశం ప్లేస్ అండి?
1: కొత్తసా జిల్లా కదిర్ సార్. పైప్ నాచి గ్యాస్ గురించి చాలా బాగా చక్కగా చెప్తున్నారు, అంటే ఎల్పిజి కన్నా చీపర్ రేట్ చీపర్ పడుతుంది సార్.
0: అవునండి, ఎల్పిజి కంటే కూడాను చీప్ గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎల్పిజి అనేది మనము 60% ఆఫ్ ద ఎల్పిజి మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎల్పిజి 40% ఉంటుంది, బయట నుంచి 60% తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకు ఎల్పిజి అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అదే మనం న్యాచురల్ గ్యాస్ తీసుకున్నట్లయితే, న్యాచురల్ గ్యాస్లో మనకు ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్కి సరిపడా న్యాచురల్ గ్యాస్ అవైలబుల్గా ఉంది. సో మీకు సరఫరాలో చూసుకున్నట్లయితే, సప్లై పోర్షన్లో చూసుకున్నట్లయితే ఎల్లవేళలో మీకు నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉంటుంది. తర్వాత కాస్ట్ తీసుకుంటే కూడాను ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే డొమెస్టిక్ సిలిండర్కి అయితే 20% వరకు మనకి ఎకనామికల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. కమర్షియల్ అయితే 40% వరకు ఎకానమీ అయ్యేంత వరకు ఆస్కారం ఉందండి. కాబట్టి పైపుడ్ నేచురల్ గ్యాస్ అందరూ తీసుకుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.
2: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి బీజీఎల్ అధికారి ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు పైపుడ్ నేచురల్ గ్యాస్ కి లీకేజ్ వంటి సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మీరు అడుగుతున్నారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మ్యాక్సిమంగా మనకు పైప్ లైన్ల ద్వారా డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనది న్యాచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 మిల్లీమీటర్ డెప్త్లో మన పైప్ లైన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాకపోతే డ్యామేజ్ కావు అని చెప్పి అనడానికి లేదు. ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ వాళ్ళు, వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్కవేషన్ చేసినప్పుడు డ్యామేజ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్ ఎమర్జెన్సీ నంబర్ ఉంది చూడండి, 1800 599 6991 అనే దానికి కాల్ చేస్తే ఇది 24x7 అవైలబుల్ అండి. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందండి, వాళ్ళు విదిన్ నో టైంలో మీకు వచ్చేసి దాన్ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై కూడా చేస్తారండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే, నా పేరు దీపక్ అండి, నేను ఇక్కడ ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి దీపక్ గారు.
3: సార్, ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పిఎన్జీ అనేది ఏదైతే ఉన్నదో, ఓకే ఇట్స్ గుడ్ కాన్సెప్ట్, ఇది హైదరాబాద్ కి రావడం అనేది గుడ్ కాన్సెప్ట్, బట్ నా డౌట్ ఏంటంటే, మీకు ఇప్పుడు కేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ 25+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, సో వాటికి కూడా ఈ సప్లై అనేది వస్తుందా? జస్ట్ తెలుసుకుందామని సార్.
0: సార్, ఇది మన పైపుడ్ నేచురల్ గ్యాస్ సప్లై అనేది ఇండిపెండెంట్ హౌస్ నుంచి హై రైజ్ బిల్డింగ్ అప్ టు ఎనీ ఫ్లోర్ వరకు కూడాను మనము నేచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హై రైజ్ బిల్డింగ్ కావచ్చు, బిగ్ సొసైటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ మనము నేచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. కాకపోతే మా నెట్వర్క్ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ కన్వర్షన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. మా నెట్వర్క్ పరిధిలో లేని వాళ్ళకి మా నెట్వర్క్ పరిధిని విస్తరించి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. కాకపోతే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి గ్యాస్ సప్లై ఇవ్వాలనే లక్ష్యంతోనే బీజేల్ ఉంది, అలాగే ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు నవజీవన్ రెడ్డి అండి, నేను కొంపలి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. మేము భాగ్నగర్ గ్యాస్ ప్రొవైడింగ్ ఇది మేము యూజ్ చేస్తున్నాం అండి. మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం కొంపలి దగ్గర లాంచ్ చేసి కూడా మా అపార్ట్మెంట్ లో అండి. అయితే సార్ కి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్ గ్యాస్ రీడింగ్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడి కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రాపర్ రీడింగ్ వారి ఇష్టం వచ్చిన టైంలో వచ్చిపోతున్నారు, ఒక టైం షెడ్యూల్ అనేది లేదు. అట్లీస్ట్ ఒక వీకెండ్ ఏదో పెట్టుకుని వస్తే ఫస్ట్ వీక్ అంటే మంత్ ఎండ్ లో ఫస్ట్ వీక్ లో ఎప్పుడన్నా వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు, అది పాటించట్లేదు. వాళ్ళ ఇష్టం, వాడు ఎప్పుడో వాడు 10th కో 15th కో వస్తాడు. ఇంతవరకు ఎవరి బిల్లు ఏ మంత్ ప్రాపర్ గా లేదండి, స్టిల్ ఈ రోజు కూడా ఏ ఒక్క దేవుడు బిల్ ప్రాపర్ గా రాదు. ఎప్పుడు అంటే 2 మంత్స్ కో 3 మంత్స్ కో 4 మంత్స్ కో వస్తుంటది. అది ఈ మంత్ బిల్ కట్టామనుకోండి, నెక్స్ట్ ఆ ప్రీ

0: Just 2 months bill, erase అయిపోతుంది
1: సార్. మీ ఇన్కన్వీనియన్స్ కి ఐఎమ్ మై సిన్సియర్ అపాలజీస్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ సూచనలని సజెషన్స్ని స్వీకరిస్తామండి. దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మేము ఇప్పటికే ఆల్రెడీ ఈ బిల్లింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము. ఇక ముందు కూడాను మీరు చెప్పిన సజెషన్స్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ముందు నుంచి మీకు ఈ బిల్లింగ్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు చెప్పినట్లుగా మా ఐడెంటిటీ కార్డుతో పాటుగానే మీ ప్రెమైసెస్లోకి మా మీటర్ రీడింగ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్స్ వస్తారండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను, అల్వాల్ మండల్. నా పేరు మనోహర్ బాబు.
2: చెప్పండి.
3: ఆల్రెడీ మా దగ్గర 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది పైప్ లైన్. ఆల్రెడీ కొన్ని మచ్చబలం లేచింది, కొద్దిగా మచ్చబలం కొన్ని ఏరియా లేచిండు. అయితే కనెక్షన్ మాత్రం ఇంకా రాలేదు. అది ఎప్పటివరకు వస్తుంది అని అనుకున్నాము. అట్లనే ఈ అల్వాల్ ఉంది కదా, అల్వాల్ ఏరియా మెయిన్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎప్పుడు వేస్తారని అసలే ఏరియా అక్కడైతే.
1: సార్ ఇప్పుడు మనకు అన్ని చోట్లకి నెట్వర్క్ విస్తరించాలనే ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. తర్వాత అక్కడ కస్టమర్స్ని రిక్వైర్మెంట్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి మేము నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేస్తున్నామండి. మీరు కొంచెం దయచేసి మా కాంటాక్ట్ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాము, 8106977495 0402323 4701. ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కస్టమర్స్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో ఏంటని చెప్తారు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎనీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ కానీ, మీకు గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఉన్నా, గ్యాస్ ఇంటరప్షన్ ఉన్నా కానీ 1800-599-699-1కి కాల్ చేస్తే 24x7 మా కస్టమర్ కేర్ వాళ్ళు మీ గ్యాస్ లీకేజ్ కానీ, గ్యాస్ ఇంటరప్షన్స్ కానీ అన్నిటినీ మీకు సమాధానపరుస్తారండి.
2: చాలా చక్కగా పైప్ న్యాచురల్ గ్యాస్ గురించి, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
1: నమస్తే మేడం, థ్యాంక్స్ అండి మీకు, మీ ఆల్ ఇండియా రేడియో వారికి.
4: మీరింతవరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: అడవి తల్లికి వందనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలుపాక శంకరరావు.
1: సృష్టిలోని ప్రాణులన్నిటిలోనూ తెలివైన జీవి మనిషేనంటారు. ఆ తెలివి ప్రకృతి దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుందో మరి. అభివృద్ధి పనుల పేరుతో రోజుకి 80,000 ఎకరాల అడవిని మాయం చేస్తున్నారట. అంటే చేజేతులా కూర్చుంట కొమ్మని నరుక్కుంటున్నట్లన్నమాట.

ఒక ప్రక్కన ప్రపంచమంతా పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించడం గురించి, జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్న వాతావరణ మార్పుల గురించి చర్చిస్తున్న వేళ, ఆ విపత్తుల నుంచి మనిషిని కాపాడగల ఏకైక సాధనమైన అడవుల పట్ల సాగుతున్న ఈ అరాచకం క్షమార్హం కాదని, ఇదే పద్ధతి కొనసాగితే మరో 100 ఏళ్ల కల్లా భూమి మీద అడవనేదే ఉండదని హెచ్చరిస్తున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న మాట వినే ఉంటారు. దాదాపుగా 60 ఏళ్ల క్రితం చైనా అధినేత మావో ఇలాంటి పనే చేశాడు. అభివృద్ధి పదంలో గొప్ప ముందడుగు వేయడానికి ఎంచుకున్న మొదటి చర్య 4 ప్రాణుల్ని పూర్తిగా కనిపించకుండా నాశనం చేయాలన్నది. ధాన్యాన్ని తినేస్తున్నందుకు పిచ్చుకల్ని, ప్లేగు వ్యాధికి కారణమవుతున్న ఎలుకల్ని, మలేరియా తెచ్చిపెట్టే దోమల్ని, రోగాలను వ్యాపింపజేస్తున్న ఈగల్ని, ఇవన్నీ లేకుండా చేస్తే మనుషులు గొప్పగా బతకవచ్చని, ప్రగతి పదంలో పరుగులు తీయొచ్చని అనుకున్నాడు. 4 పెస్ట్స్ స్మాష్ స్పారో అన్న నినాదంతో ప్రచారం మొదలుపెట్టి కనిపించిన వాటిని కనిపించినట్లు చంపేయమని ఆదేశాలు జారీ చేశాడు. ప్రజలు ఆ ఆదేశాలను ఉత్సాహంగా అమలు చేశారు. పిచ్చుకల్నే కాకుండా చెట్టు మీద ఉన్న గూళ్లలోని గుడ్లని కూడా చిదిమేశారు. ఈ దారుణ చర్యల ఫలితం కనిపించడానికి ఎంతో కాలం పట్టలేదు. 7 ఏళ్లు తిరిగేసరికల్లా దేశమంతటా పర్యావరణ సమతుల్యం చెడిపోయింది. వాటిని తినే పిచ్చుకలు లేకపోయేసరికి మిడతలు, ఇంకా క్రిమి కీటకాల సంఖ్య కుప్పలు తిప్పలుగా పెరిగిపోయింది. అవి పంటల్ని సర్వనాశనం చేశాయి. దాంతో ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయింది. అభివృద్ధి దిశగా వేయాలనుకున్న గొప్ప ముందడుగు కాస్త మహాకరువు, గ్రేట్ ఫెమైన్కి దారితీసింది. తిండి లేక కనపడ్డ జంతువుల నల్లా తినడమే కాదు, తోటి మనుషుల్ని పీక్కు తినే పరిస్థితులు వచ్చాయి. ఆకలితో అలమటిస్తూ 4.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. రష్యా నుంచి 2.5 లక్షల పిచ్చుకలను దిగుమతి చేసుకుని జాగ్రత్తగా వాటి సంఖ్యను పెంచుకుంది చైనా. దాంతో సమస్య తీరిపోయిందని ఊరుకోలేదు. ఆ దేశం జీవవైవిధ్యానికి, పర్యావరణానికి, మానవ మనుగడకి మధ్య ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకుంది. అడవుల విస్తీర్ణం పెంచడానికి కంకణం కట్టుకుంది. ఇప్పుడు ఆ దేశం అటవీ భూమిలో ఎక్కువ భాగం దట్టమైన అడవులే. కల్లెదుట జరుగుతున్న ఈ సంఘటనల నుంచి పొరుగున ఉన్న మనం పాఠం నేర్చుకుంటే, నిజానికి మన అడవులకు ఈ గతి పట్టేది కాదు. ఒకప్పుడు ఉన్న అటవీ భూభాగంలో 1/3 మాయమయ్యేది కూడా కాదు. పర్యావరణ పనితీరు సూచి 180 దేశాల్లో మనదేశం అట్టడుగున అంటే 169వ స్థానంలో ఉండేది కూడా కాదు.

గత రెండేళ్లలో 2261 చదరపు కిలోమీటర్ల మేరకు అడవులు పెరిగాయని ఫారెస్ట్ సర్వే 2021 నివేదిక చెబుతోంది. 2019లో 24.56% ఉన్న అటవీ భూభాగం ఇప్పుడు 24.62 అయింది. అంటే 0.06% పెరిగినట్లన్నమాట. ఇంత పెద్ద దేశంలో ఇది ఏ మూలకొస్తుంది? నిజానికి 1952లో రూపొందించుకున్న జాతీయ అటవీ విధానం లక్ష్యం దేశ భూభాగంలో 33% అడవులు ఉండేలా అభివృద్ధి చేయాలన్నది. అందుకు పెట్టుకున్న గడువు 70 ఏళ్లు పూర్తయినా లక్ష్యం మాత్రం చాలా దూరంగా ఉంది. 1987 నుండి ప్రతి 2 ఏళ్లకొకసారి అటవీ భూముల సర్వే నిర్వహించి లెక్కలు చెబుతూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ దేశ భూభాగంలో 4వ వంతుకి కూడా చేరుకోలేదు. అంటే గత 3-4 ఏళ్లలో వేరువేరు రాష్ట్రాల్లో 20,000 హెక్టార్లు ఒక హెక్టారుకు దాదాపు 2.5 ఎకరాలతో సమానం. అటవీ భూమిని వేర్వేరు రాష్ట్రాల్లో 20,000 హెక్టార్ల అటవీ భూమిని పరిశ్రమలకు ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించారు. 2019లో పార్లమెంటులో ఒక ప్రశ్నకు పర్యావరణ శాఖ మంత్రి చెప్పిన సమాధానం ఇది. 20,000 హెక్టార్లంటే దాదాపు కలకత్తా మహానగరమంతా. అంత విశాలమైన స్థలంలోని అడవిలో చెట్లన్నీ నరికేసి జంతువులన్నింటినీ తరిమేసి ఆ స్థలాన్ని అడవితో సంబంధం లేకుండా పనులకు వినియోగించారు. ఆ అభివృద్ధి పనులు ఏమిటంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఆనకట్టలు, రోడ్లు, రైల్వే లైన్లు నిర్మించడం. ఇవన్నీ ప్రజలకు అవసరమైనవే. అందుకని ఆ పనుల కోసం ప్రతి 3 ఏళ్లకొకసారి అంత పెద్ద నగరంతో సమానమైన అడవి మాయమైపోతూ ఉంటే ఇక అడవులు ఎలా పెరుగుతాయి?

నివేదిక చెబుతున్న దాంట్లో నామమాత్రంగానైనా పెరిగింది. కేవలం అడవి కాదు, పచ్చదనం కూడా కలిపి అంటే రాష్ట్రాలన్నీ ఏటా చేపట్టే మొక్కలు నాటే కార్యక్రమాల వల్ల అడవులకు బయట పచ్చదనం పెరుగుతోంది. వాపును చూసి బలుపనుకున్నట్లు ఆ పచ్చదనాన్నే లెక్కలో చూపిస్తున్నారు. దీనివల్ల అడవులతో కలిగే ప్రయోజనాలు కలగవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అసలు మన దేశంలో ఇప్పటికే మూడో వంతు అటవీ భూమి మాయమైపోయిందని, మనం లెక్కల్లో చెప్పుకుంటున్న దాంట్లో చాలా వరకు అడవి బయట ఉన్న పచ్చదనమేనని లెక్కలు తీసి మరీ చూపిస్తున్నారు పర్యావరణవేత్త సునీత నారాయణ్. ప్రభుత్వ ఆధీనంలో ఉండే పులులు, సింహాలు, తదితర వన్యమృగ సంరక్షణ కేంద్రాల విస్తీర్ణమే ఎక్కడికక్కడ గణనీయంగా తగ్గిపోయినట్లు నివేదిక చెబుతోంది. దాని ప్రకారమే చూసినా 28% అడవి అటవీ భూమిగా రికార్డుల్లో ఉన్నదానికి వెలుపల ఉందంటున్నారు సునీత. లెక్క ప్రకారం మొత్తం అటవీ భూమిలో 16.5% రికార్డుల్లో ఉన్న అటవీ భూమి కాదు, ఓపెన్ ఫారెస్ట్ కేటగిరీలోకి వస్తుంది. నేల కనబడకుండా 70% పైగా దట్టంగా అల్లుకున్న వృక్షాల ఛత్రఛాయ అడ్డొస్తే దాన్ని దట్టమైన అడవి అంటారు. 40-70% మధ్య ఉంటే ఒక మోస్తారు దట్టమైన అడవిగాను, 10-40% మధ్య ఉంటే ఓపెన్ ఫారెస్ట్గాను పరిగణిస్తారు. నమోదవుతున్న పెరుగుదల ఈ ఓపెన్ ఫారెస్ట్ కేటగిరీలోకి వస్తుంది. ఇదంతా కలిపే దేశంలో 4వ వంతు అడవులు ఉన్నట్లు చెప్పుకుంటోంది. కాని భారత ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు ఖచ్చితంగా లేవని వ్యాఖ్యానించింది ఐక్యరాజ్యసమితి. ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంకా వివరంగా చెప్పాలంటే, ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా చేసే ఈ సర్వేలో కొబ్బరి, కాఫీ, రబ్బరు తోటల్లాంటివన్నీ పచ్చగా కనిపిస్తాయి, కాబట్టి అడవులుగా నమోదవుతున్నాయట. మరో నిబంధన ప్రకారం హెక్టారు భూమిలో 10% మించి పచ్చని చెట్ల ఛత్రఛాయ ఉంటే దాన్ని అడవుల జాబితాలో చేరుస్తున్నారు. దాంతో నగరాల్లోనూ చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద పార్కులన్నీ కూడా అడవుల లెక్కలోనికి వెళ్తున్నాయి. దీనివల్ల కాగితాల మీద ఘనమైన అంకెలు చూసుకోవడానికి బావుంటుంది, కాని అడవుల వల్ల నెరవేరాల్సిన లక్ష్యం పూర్తిగా నెరవేరదని అంటున్నారు సునీత నారాయణ్.

మన శరీరంలో ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తాయి. అడవులు లేకపోతే మన మనుగడే లేదు. అడవుల వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయంటే,

0: మనిషి సృష్టించే వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి అడవులు. స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి, నీటి చక్రాన్ని నడిపిస్తాయి. చెట్ల వల్లే నేలలోని నీరు ఆవిరిగా మారి మేఘాలై మళ్లీ స్వచ్ఛమైన నీరుగా భూమికి చేరుతుంది.
1: వరదల్ని అడ్డుకుని నేల కోతకు గురికాకుండా చూస్తాయి, కాబట్టి భూసారం తగ్గకుండా పంటలు పండించుకుంటున్నాం.
0: ఉష్ణాన్ని గ్రహించి వాతావరణాన్ని చల్లపరుస్తాయి. వాతావరణంలో అనూహ్య మార్పుల్ని నియంత్రించే శక్తి అడవులకే ఉంది. వాటిలో ఉండే దట్టమైన చెట్లు, రాలిన ఆకులు, ఎండిపోయిన కలప, తడి నేలలాంటివన్నీ కలిసి వాతావరణంలోని కర్బన వాయువుల్ని పీల్చుకుని నిల్వ చేసుకుంటాయి. దీనినే కార్బన్ స్టాక్ అంటారు. అడవుల్లో కార్బన్ స్టాక్ ఎంత ఉందన్న దాన్ని బట్టి వాతావరణ మార్పుల్ని అంచనా వేయవచ్చు.

0: అడవిలో విభిన్నమైన చెట్ల జాతులు సమన్వయంతో పెరుగుతాయి. చింతపండు నుంచి కలప వరకు మనకు కావలసిన ఎన్నో వస్తువులు అడవుల నుంచే వస్తాయి.
1: పలు రకాల జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు అడవుల్లో నివాసముండటం వల్ల ఆహారపు గొలుసు నిరాటంకంగా కొనసాగుతూ ఉంది.
0: మనం వాడుతున్న ఔషధాలకు 25% వనరులు అడవులే. మరి
1: కొన్ని కోట్ల మంది నిరుపేదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేది అడవులే. ఒక్క మాటలో చెప్పాలంటే అడవులు ఎంత దట్టంగా, ఆరోగ్యంగా ఉంటే మనిషి మనుగడ అంత స్థిరంగా ఉంటుంది. కాని మన దేశంలో దట్టమైన అడవులు కేవలం 3% ఉన్నాయి. అదీ కాకుండా గతంలో అటవీ భూములుగా నమోదైన భూమిలో నుంచి దాదాపు 2.5 కోట్ల హెక్టార్ల భూమి లెక్క తేరడం లేదు అంటున్నారు నిపుణులు. అదేమీ చిన్న విషయం కాదని, విశాలమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వైశాల్యంతో సమానమైన అటవీ భూమి మాయమవ్వడంతో అన్ని రాష్ట్రాలు ఆ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. గత ఏడాది మన దేశం ఏకంగా 1,00,000 హెక్టార్ల సహజ అడవిని పోగొట్టుకుందని, దానివల్ల 64.6 మెట్రిక్ టన్నుల కార్బన్ స్టాక్ని నష్టపోయిందని చెబుతున్నారు. కార్చిచ్చుల వల్ల సహజంగానే అడవులకు కొంత నష్టం జరుగుతోంది. దానివల్ల కాలక్రమేణా అవి భర్తీ చేసుకోగలుగుతున్నాయి. కాని గనుల కోసం తవ్విపోస్తూ, ప్రాజెక్టులు కడుతూ ఏళ్ల తరబడి పెరిగిన అడవుల్ని సమూలంగా నాశనం చేస్తూ మనిషి చేస్తున్న నష్టం ఎప్పటికీ తీరేది కాదు.

వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువై భూతాపం పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెను సమస్య ఇదే. మరి ఇప్పటికే పెరిగిన భూతాపాన్ని ఇకనైనా పెరగకుండా నియంత్రించాలని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పెరిగిన భూతాపం వల్ల వాతావరణంలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఋతుపవనాలు గతి తప్పడమే కాదు, తరచూ వస్తున్న వరదలు, తుఫాన్లు ఆ మార్పుల ఫలితమే. ప్రపంచవ్యాప్తంగా 13% కార్బన వాయువుల పెరుగుదలకు కారణం అడవుల నరికివేతే. భారత్, బంగ్లాదేశ్, నేపాల్లలో ఏటా వరదలు సృష్టించే బీభత్సానికి అదే కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఈ మధ్య 16 లక్షల మరణాలకు కేవలం వాయు కాలుష్యం కారణమని ఇటీవల లాన్సెట్ అధ్యయనం వెల్లడి చేసింది.

ఆ మధ్య బెంగళూరు శివార్లోని ఒక స్కూల్ ఆవరణలోకి పులి రావడం కలకలం రేపింది. ఆ తర్వాత చాలాసార్లు పులులు, ఎలుగుబంట్లు నగరంలో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. అవి నగరంలోకి రాలేదని, నగరమే వాటి అడవిలోకి విస్తరించిందని విమర్శించారు పర్యావరణవేత్తలు. పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ఊళ్ళని విస్తరించుకోవడానికి అడవుల్ని నరికివేస్తే ఎక్కడైనా జరిగేది అదే. అది బెంగళూరు కావచ్చు, షికాగో కావచ్చు, లండన్ కావచ్చు. తోడేలు జాతికి చెందిన కొయూటే అనే వన్యమృగాలు షికాగో నగరంలో కొన్ని వేలు ఉంటాయట. అవి ఎదురుపడితే ఎలా ప్రవర్తించాలో అధికారులు తరచూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. లండన్లో కనిపించే రెడ్ ఫాక్స్ నక్కజాతికి చెందిన అడవి జంతువు. ఒకసారి అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భవనం 72వ అంతస్తులో ఈ జంతువును చూసి ఆశ్చర్యపోయారట కార్మికులు. ఆహారం కోసం వచ్చి క్రమంగా అవి నగర జీవితానికి అలవాటు పడిపోతున్నాయట. ఈ చిన్న చిన్న జంతువులు నగరాల బాట పట్టడానికి ఏనుగుల్లాంటివి

0: కనిపించే రెడ్ ఫాక్స్ నక్కజాతికి చెందిన అడవి జంతువు. ఒకసారి అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భవనం 72వ అంతస్తులో ఈ జంతువును చూసి ఆశ్చర్యపోయారట కార్మికులు. ఆహారం కోసం వచ్చి క్రమంగా అవి నగర జీవితానికి అలవాటు పడిపోతున్నాయట. ఈ చిన్న చిన్న జంతువులు నగరాల బాట పట్టడానికి, ఏనుగుల్లాంటివి గ్రామాల్లోకి వచ్చి పంటల్ని ధ్వంసం చేయడానికి కారణం వాటి స్థావరాలైన దట్టమైన అడవుల్ని మనుషులు కొల్లగొట్టడమే.
1: అడవుల పట్ల మనం చేస్తున్న దారుణాలకు పరిహారంగా భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని చెట్లు పెంచాలని ఐక్యరాజ్యసమితి చెప్పింది. కొన్ని దేశాలు నిజంగానే అడవుల సంరక్షణ పట్ల అత్యంత శ్రద్ధ చూపుతున్నాయి. బ్రెజిల్లో 62% అటవీ భూమి ఉండగా అందులో 91% దట్టమైన ప్రాథమిక అడవులేనట. ఒకప్పుడు 21% ఉన్న తమ అడవుల్ని కోస్టారికా ఇప్పుడు 51%కి పెంచుకుంది. వాళ్లు తయారు చేసుకున్న లెక్కలేనన్ని అభయారణ్యాలు పర్యావరణాన్ని కాపాడుతున్నాయి, పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా.

అటవీ సంరక్షణ కోసం ఎందరో వ్యక్తులు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. మొక్కలు నాటుతూ సామాజిక వనాల అభివృద్ధికి కృషి చేస్తున్న వనజీవి రామయ్య లాంటి వాళ్లు జీవితాన్ని అడవి పెంచడానికే అంకితం చేసిన జాదవ్ పయోంగ్ లాంటి గిరిజనులు, బంజరు భూమిని అడవిగా మార్చిన ఆదిత్య, అభిజిత్ బంగర్ లాంటి అధికారులు ఎందరో ఉన్నారు. చేయాల్సిందల్లా వ్యక్తులకి సంస్థలు, సంస్థలకి ప్రభుత్వము అండగా నిలిచి అందరిది ఒకే ఆశయమన్నట్లుగా కలసికట్టుగా ప్రయత్నించడం. జంతువులు కాబట్టి తిండి వెతుక్కుంటూ నగరాల్లోకి వస్తున్నాయి. మనుషులకే ఆ పరిస్థితి వస్తే వెళ్లడానికి మనకింకో గ్రహం లేదు. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం.

0: జనగాం జన్మంతా.
1: ప్రపంచ భూభాగంలో మూడో వంతు అడవులే ఉన్నాయి. 80% జీవ వైవిధ్యం అడవుల్లోనే ఉంది. అందుకే ఏ దేశానికి ఆ దేశం కూడా తమ భూభాగంలో మూడో వంతు అడవి ఉంటే పర్యావరణ సమతౌల్యం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో మాయమైపోయిన 2.5 కోట్ల హెక్టార్ల అడవుల్లో దాదాపు అన్ని రాష్ట్రాలకు వాటా ఉంది. పుదుచ్చేరి తన అటవీ వైశాల్యంలో ఏకంగా 92% కోల్పోతే హరియానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివి 70% పైగా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ లాంటివి 50% పైగా తరుగుదలను నమోదు చేశాయి. యూపీ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రాలు 40% పైగా కోల్పోగా ఏపీ, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్లు మూడో వంతు అటవీ నేల తగ్గిపోయిన జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో 9 లక్షల హెక్టార్లు, ఏపీలో 13 లక్షల హెక్టార్లు అటవీ వైశాల్యం తగ్గిపోయింది. తెలంగాణలోని దాదాపు 27,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంలో దట్టమైన అడవులు మూడో వంతన్నా లేవట.

0: నాలుగు చదరపు కిలోమీటర్ల ట్రాపికల్ రెయిన్ ఫారెస్టులో 1500 రకాల పుష్పించే మొక్కలు, 750 రకాల చెట్లు ఉంటాయి. వీటిల్లో చాలా మొక్కలు ఔషధ గుణాలు కలిగినవే. ఇక్కడ చెట్లు ఎంత దట్టంగా ఉంటాయంటే వర్షం మొదలైన 10 నిమిషాలకు గాని చినుకు నేలను తడపదట.
1: అడవుల నరికివేత వల్ల గత 5 దశాబ్దాల్లోనే ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 53% తగ్గిపోయిందట.
0: మనిషి వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి గత 12,000 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న అడవుల్లో సగం అడవుల్ని నాశనం చేసి ఉంటాడని నేచర్ అనే పత్రిక ఒక అధ్యయనంలో పేర్కొంది. పారిశ్రామిక విప్లవం వచ్చాక అప్పటి వరకు ఉన్న అడవుల్లో 1/3 నాశనమయ్యాయట.

0: అడవులకు సంబంధించి ఆసక్తికరమైన కొన్ని అంశాలు. ప్రపంచ అటవీ భూమిలో సగం రష్యా, బ్రెజిల్, కెనడా, అమెరికా, చైనా ఈ 5 దేశాల్లోనే ఉందట.
1: అత్యధిక వర్షపాతాన్ని పొందే అడవుల్ని రెయిన్ ఫారెస్ట్ అంటారు. ఇవి భూమి మీద 2% నేలనే ఆక్రమిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచంలో ఉన్న చెట్లు జంతువుల్లో సగం ఇక్కడే ఉంటాయి. ప్రపంచానికి 28% ఆక్సిజన్ని ఇచ్చేది ఈ అడవులే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాఘవేంద్ర చిత్రం నుండి శ్రేయ ఘోషల్ కల్పన పాడిన పాట. సాహిత్యం అందించారు వేటూరి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందో 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందో బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
7: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దే, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబీ నగర్ నుండి నాకు నచ్చిన పాట.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: வாட்ஸ்அப் நம்பர் 8367576757.
1: வாட்ஸ்அப் நம்பர் மறக்கசாரி 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట
2: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Further pressure on Ukraine's limited air defense capabilities. In hockey, the Indian women's team will face England today in their final Pool D match of the FIH Hockey World Cup at Wagner Stadium in Amstelveen. The match will begin at 6:30 p.m. IST. In the women's singles, former world champion PV Sindhu will take on third seed Wang Ziyi of China. In the men's singles, Indian debutant Ayu Shetty will face 11th seed Alvi Farhan of Indonesia. In men's doubles, 5th seed Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty will play against Junaidi Arif and Roy King Yap in the round of 16. In women's doubles, the Indian pair of Teresa Jolly and Gayatri Gopichand will face 7th seeds Rin Iwanaga and Kie Nakanishi of Japan. In mixed doubles, Dhruv Kapil and Tanisha Krasta will take on China's Kuo Shenhua and Chen Fanghui. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
2: గజ్జా బొబ్బలా
3: సైబాల్
2: నడుగుల తామర
3: సైబాల్
2: బురద పుల్ల
3: సైబాల్
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
7: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
8: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
9: దీనికి ఇంత తొందర వచ్చింది?
8: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
10: కానీ నాయనమ్మా, మీకోసం
11: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
12: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
13: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
12: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
14: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
12: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
13: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
12: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
14: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
12: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
13: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
12: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభగుర్తు గారి గాత్ర సంగీతం వింటారు.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభ గుర్తుగారే గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్ టెలివిన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ముజ్జూరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. పర్యటనలో భాగంగా నిన్న డెహ్రాడూన్లో ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 2025-27 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనీ అధికారులు, రాయల్ భూటాన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ అభివృద్దికి పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధి, భావితరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అటవీ అధిక నిర్ణయాలు తీసుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలు, ప్రజా జీవితంలో అందించిన సహకారం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రాల మధ్య సహకారం, ఆర్థిక వృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ది, జలవనరుల పంపిణీ, విద్య, వైద్యం, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర బెంగాల్లో పరిపాలనపర సమీక్ష సమావేశాలతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయబోయే 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శన అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొంటారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేయడం, సహకారం పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపొందించడం, అలాగే నూతన సహకార రంగాలు గుర్తించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన 3 సూత్రాలు జపాన్ సవరించిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం పెంచుకోవడం, సముద్ర భద్రతలో భాగస్వామ్యంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఇక పీఎంఏవైజీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయీ ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ,

0: अपना घर होगा, उनके सपने पूरे होंगे। लेकिन इसके साथ साथ प्रधानमंत्री फसल बीमा योजना में बिहार ने सम्मिलित होने का फैसला लिया है। फसलों को अगर नुकसान होगा तो फसल बीमा योजना के अंतर्गत उसकी भरपाई किसान को हो पाएगी।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మిషన్ లైఫ్ సూత్రాల ఆధారంగా సుస్థిర జీవనశైలి, అటవీ పెంపకం, కార్చిచ్చుల నిర్వహణ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అనుకూలతపై భారత్ దృష్టి పెట్టిందని, భూగ్రహ పరిరక్షణ, సామూహిక అభివృద్ది, వినూత్న ఆవిష్కరణలు, నాలెడ్జ్ బదలాయింపు కేంద్రంగా చేసుకుని భవిష్యత్ కోసం భారత్ బ్రిక్స్ అధ్యక్షత కృషి చేస్తోందని ఒక దినపత్రికలో వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ మంత్రి వివరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్టేషన్ గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపు 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 31 పూర్తవుతుంది. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉత్తర ఒడిశాలో భద్రక్, కేంద్రపారా, బాలసోర్, మయూర్భంజ్, కేంద్ర జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజ్ఘాట్ వద్ద సుబర్ణరేఖ నది ప్రమాదకర మట్టమైన 10.36 మీటర్ల కంటే ఎక్కువగా, అంటే 11.80 మీటర్ల వద్ద ప్రవహించడంతో సుమారుగా 2,80,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో భారత వాతావరణ శాఖ మయూర్భంజ్, కేంద్ర, సుందర్గఢ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మాహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత షట్లర్లు పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్ లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జీయుతో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్బీ పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా ఆమ్స్టెల్విన్ లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్

0: ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ లో భాగంగా ఆమ్స్ టెలివిన్ లో వాదర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 MHz చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆత్మీయులు చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 0874 295038,
2: మరొక నెంబర్ 295039.

100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాముడు భీముడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

0: ఏమిటేమిటేమిటి మంచి కాలం అంటున్నా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
2: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు.
1: గాంధీ మహాత్ముడు కలగన్న రోజు.
2: నెహ్రూ అమ్మ చూడు నెలకొల్పు రోజు.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు.
1: మీ మాటలు మా పాటలు.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: కార్యక్రమంలో చివరిగా ఘర్షణ చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా దేశాల పర్యటనకు బయలుదేరారు. సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే ఎంపీల వార్షిక సమాపేశం జరుగుతోంది. రాష్టంలో లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఆకర్షించడమే లక్ష్యంగా ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు ఢిల్లీ విమానాశ్రయం నుండి బ్రిటన్, అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 30 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కారావు వేణుగోపాల్, ఎంపీ మల్లురవి, రోహిన్ రెడ్డిలు విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి వీడ్కోలు పలికి పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ భేటీకి హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, అంతర్రాష్ట సమస్యల పరిష్కారం, అభివృద్ది అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. మంథని నియోజకవర్గ అభివృద్దికి గత 2.5 ఏళ్లలో 800 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పివి నరసింహారావు, దుద్దుల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో పనుల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గంగాపురి వద్ద నిర్మిస్తున్న ఎన్ఏసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను 6 నుండి 8 నెలల్లో పూర్తి చేసి యువతకు, మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. రామగుండం అభివృద్దికి కూడా 200 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి వివరించారు. సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంటు సభ్యుల వార్షిక సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైల్వే అభివృద్ది కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాల కల్పనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియను ఈ నెల 27 నుండి 30 వరకు నిర్వహించనున్నట్టు హౌసింగ్ బోర్డు తెలిపింది. పైలట్ ప్రాజెక్టు కింద 16 నియోజకవర్గాల్లోని 7340 ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హుల జాబితాను ఈరోజు ఆన్లైన్లో అందుబాటులో పెడతారు. అభ్యంతరాలను ఈ నెల 23 వరకు స్వీకరించి 25న తుది జాబితా విడుదల చేస్తారు. పారదర్శకంగా జరిగే ఈ లాటరీని యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సందేహాల కోసం 0402460352 నెంబర్ను సంప్రదించవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ పివి గౌతమ్ తెలిపారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026పై డీఈఓలు, ఈఆర్ఓలతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న క్లెయిమ్లు, అభ్యంతరాలు, మ్యాపింగ్ లేని కేసుల పరిష్కారానికి సమయబద్ద ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు

0: ఓటర్లకు నోటీసులు అందించి సక్రమంగా మార్గదర్శనం చేయాలన్నారు. ఫారం 6, 6A, 7, 8ల దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తూ ఏ ఒక్క అర్హులైన ఓటరుకు నష్టం జరగకుండా, అనర్హులు జాబితాలో చేరకుండా చూడాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 50వ త్రైమాసిక సమీక్ష సమాపేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగింది. 2026 జూన్ నాటికి బ్యాంకుల డిపాజిట్లు 9,92,947 కోట్లు, రుణాలు 12,76,748 కోట్లకు చేరాయని ఎస్బీఐ ప్రతినిధులు వివరించారు. ప్రాధాన్యతా రంగానికి 1,46,096 కోట్లు అందించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2,047 లక్షలకు అనుగుణంగా రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళా సంఘాలకు బ్యాంకులు సకాలంలో రుణాలందించి రాష్ట ఆర్థికాభివృద్దికి సహకరించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానిక రైతులు, కూలీలు భయాందోళనలకు గురయ్యారు. మహారాష్ట నుంచి ప్రవేశించిన ఈ పులి బెజ్జూరు పెంచికలపేట మీదుగా ఇక్కడికి వచ్చినట్టు అటవీ శాఖాధికారి బాలామణి తెలిపారు. పత్తి చేనులలో పనులకు వెళ్లేవారు గుంపులు గుంపులుగా ఉంటూ చప్పుడు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు రాష్ట బీజేపీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫీజుల బకాయిలు, బీజేపీ లడాయి స్టూడెంట్ మార్చ్ ప్రోగ్రాం కు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ లోని గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు స్టూడెంట్స్ తో కలిసి మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువకులు, విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ రీఎంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
1: తెలంగాణ మే విద్యా సంస్థ ఆజ్ పూరా ఠప్ సా పడ గయా. విద్యా సంస్థాఓ కో, విద్యా క్షేత్ర కో సుధారే. ఔర్ సబ్సే బడీ హైరానీ కీ బాత్ యే కి తెలంగాణ మే శిక్షా కీ జో స్థితి జో హై ఇత్నీ ఖరాబ్ హై. ఔర్ వే సిడబ్ల్యూ మే బాత్ కర్తే హై కి శిక్షా మే సుధార్ ఆనా చాహియే. కరీమ్ నగర్ మే 5,000 సే లోగ్ విద్యార్థి యహాన్ పర్ భాగ్ లేనే వాలే. ఔర్ హర్ జిలా మే ఏక్ కార్యక్రమ్ హోగా. వో ఇస్ ఆందోళన్ కో హమ్ ఆగే లే జాయేంగే.
0: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతిపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో నిషేధిత జాబితా పేరుతో వేలాది ప్రైవేటు ఆస్తులను బ్లాక్ చేస్తూ 30% కమిషన్లు, 50-50 నిష్పత్తి అగ్రిమెంట్ల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 2023 నుండి 22A జాబితా మార్పులపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని, జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. భూభారతి భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా రైతు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని 7 మండలాల్లోని 7 గ్రామాల్లో ప్రభుత్వ సమగ్ర భూభారతి రీసర్వే ద్వారా ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను గుర్తించడం, ఈ సర్వేలో రోవర్, లేజర్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా భూమికి సంబంధించిన నిర్దిష్ట హద్దులను ఏర్పాటు చేసి వ్యవసాయేతర భూములకు భూ ఆధార్ జారీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
2: వనపర్తి జిల్లాలో 7 మండలాల్లో 7 గ్రామాలని మనం భూ సర్వే కోసం తీసుకుని గ్రామసభ నిర్వహించి సర్వే చేయడం జరుగుతుంది. ఇంకా 6,550 ఎకరాలు చేయాల్సి ఉంది. ఈ భూ సర్వే వలన ఎల్పిఎంస్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయేతర భూములకైతేనేమో భూదార్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో భూ సమస్యలకు 100% పరిష్కారం దొరుకుతుంది. తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవు.

0: తెలంగాణలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, కేవలం క్షమాపణలతో బాధ్యతల నుంచి తప్పుకోలేరని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: ఇప్పుడు వినండి వనితా లోకం మహిళల కార్యక్రమం.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన రచయిత్రి కొడవటి కంటి విజయ గారి అమ్మ జ్ఞాపకార్థం పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు కొడవటి కంటి విజయ.
2: నా పేరు కొడవటి కంటి విజయ. నేను రాసిన పుస్తకము పేరు అమ్మ జ్ఞాపకార్థం. పుస్తక నేపథ్యము నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే అమ్మ ప్రేమ గురించి తెలియజేయాలని. ఇది ఒక చిన్న కవితా సంపుటి. ఎందుకంటే దీనిలో అమ్మ కథతో పాటు కొన్ని కవితలను కూడా చేర్చడం జరిగింది, కొన్ని పాటలను కూడా చేర్చడం జరిగింది. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి అమ్మ గురించి రాసిన కవితలు. ఈ పుస్తకం చదివేటప్పుడు అమ్మ గుర్తుకు వస్తుంది, బాధ కలుగుతుంది. చివరికి దాని ముగింపు కూడా అలా కొనసాగింపుగానే బాధతోనే ముగించాను. అమ్మ జ్ఞాపకార్థం. అమ్మ అనే పలుకు ఎంత తేనెలొలుకుతోందో అమ్మ అంతకంటే మధురంగా ఉంటుంది అనేది నిజం. పెద్దలు చెబుతారు దేవుడి తర్వాత తల్లిదండ్రులే గొప్పవారని, కానీ తండ్రి తల్లి అని ఎవరు అనరు. తల్లి దీవెన, కరుణ, ఆప్యాయత, అనురాగము, ప్రేమ, ఆదరణ ఇలాంటి వాటన్నిటికీ అమ్మ ఒక ప్రతిరూపం అనే చెప్పుకోవాలి. అమ్మకన్నా మిన్నయైనది ఈ లోకంలో నాకు తెలిసి ఏదీ లేదంటాను. వయస్సులో మనం ఎంత పెద్దవారమైనప్పటికీ తల్లి లాలనలో పాలనలో సమస్తాన్ని మర్చిపోతాము అనేది జీవిత సత్యమని నేనంటాను. అమ్మ ఒక అపురూపం, అమ్మ ఒక మైమరుపు, అమ్మ ఒక ఆదర్శం. తల్లి పెంపకములో పిల్లలమైన మనము ఎంతో నేర్చుకుంటాము, అయినా అది ఎప్పటికీ తరగదనే చెప్పుకోవాలి. మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత గొప్పగా సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మ దగ్గర మాత్రం మనం పిల్లలమే. అది అంతా అమ్మ దీవెన అని మనం మర్చిపోకూడదు. అమ్మకున్న ఓర్పు, సహనం, ఓదార్పు మొదలైనవి అమ్మకు దేవుడిచ్చిన కిరీటమనే చెప్పుకోవాలి. నా కుమారుడాని తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అని బైబిల్ వాక్యరీతిగా సామెతలు 6:20. తల్లిదండ్రులను ప్రేమించలేని వారు దరిద్రులనే చెప్పుకోవాలి. వారి యొక్క ఆశయాలను ధిక్కరించక, వారి మనస్సును నొప్పించక జీవించడం, ఆరాధించడం, గౌరవించడం పిల్లల కనీస ధర్మమని చెప్పుకోవాలి. అమ్మ అనే మధురమైన పిలుపుకు అర్థం తెలియని వారుండరు. అమ్మ తనలోని ఆత్మీయతను, అనురాగాన్ని, అనుకువను గోరుముద్దలుగా చేసి తినిపించి ప్రేమ అనే తీపిదనం పాలలా త్రాగించి పెంచుతుంది. నిజంగా చెప్పాలంటే అమ్మలేని వారు దురదృష్టవంతులే అని నేనంటాను. తల్లి పంచి ఇచ్చే ప్రేమ అనురాగాలు మరెవ్వరూ ఇవ్వలేరు. అమ్మ ప్రేమ యొక్క లోతు ఎత్తు కొలవలేనిది. అమ్మ అనే పిలుపు అమ్మకు ఎంతో విలువను పెంచుతుంది. తల్లి తన పిల్లలను అనునిత్యం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. బిడ్డ యొక్క అవసరతలు, వారి మనస్సును పూర్తిగా తెలుసుకొని కేవలం వారి కోసమే తన జీవితాన్ని దారపోస్తుంది అమ్మ. అమ్మ మనసుకున్న విశాలత మరి ఎవరికుంటుంది చెప్పండి? మనుషుల్లో చాలా రకాలుగా ఉంటారు, కానీ తల్లి

మనసు అందరికంటే భిన్నంగా ఉంటుంది. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కని పెంచే తల్లికి పిల్లభారమా అని రచించాడు ఓ కవి. నిజమే, తల్లి చూపే ఆలన పాలన, తల్లి ఇచ్చే దీవెన మరి ఎవరి నుండి మనకు లభించవు. అమ్మ అనే పిలుపు పలు రకాల పూల మధురిమను కలిసిన ఆ తేనె కన్నా తీయనైనది, మధురమైనది. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాణులు జీవిస్తున్నాయి. ఏ ప్రాణి అయినా జీవం పోసుకోవాలంటే తల్లి అవసరం కలిగి ఉంటుంది. సృష్టి యొక్క మహత్యం

సుఖకరమైనది, మధురమైనది. ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాణులు జీవిస్తున్నాయి. ఏ ప్రాణి అయినా జీవం పోసుకోవాలంటే తల్లి అవసరం కలిగి ఉంటుంది. సృష్టి యొక్క మహత్యం ఏమిటో తెలియదు, కానీ చిన్నపిల్లలు నేర్పకుండానే అమ్మ అని ఏడుస్తారు. మా అమ్మ మాకు ఆదర్శం, మా అమ్మ మాకు గుణపాఠం. అమ్మ చేసే ప్రతి పనికి, ప్రతి మాటకి ఎంతో విలువ ఉంటుంది. అమ్మ పెద్దగా చదువుకోకుండా ప్రతి అడుగు ఆలోచించి మరీ వేసేది. ప్రతి నిర్ణయాన్ని స్వయంగా సానుకూలంగా తానే తీసుకునేది. ఎవరికీ తన వలన హాని కలగకుండా ఎవరు ఏ అవసరత కలిగి ఉన్నారో తెలుసుకొని మంచి నైపుణ్యత కనపరిచేది. అమ్మ అమ్మలా కాక ఓ స్నేహితురాలిగా, ఓ ఆత్మీయురాలిగా మాతో మెలిగేది. చదువు విషయానికొస్తే మీ నాన్న లేరని దిగులు పడవద్దు, మీరు ఎంత చదువులు చదవాలనుకున్నా నేను మీకున్నానని మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది. అమ్మ తన 30వ ఏటనే ఒంటరిదైపోయింది. 7 మంది పిల్లలతో దిక్కుతోచని పరిస్థితిలో ప్రార్థనలో లీనమైంది. అమ్మ మోకరించి ఎంతో సమయాన్ని కేటాయించి ప్రార్థించేది. ఏమీ తెలియని అమ్మ, ఇంటికే పరిమితమైన అమ్మ ఉద్యోగానికై బయట ప్రపంచాన్ని మొదటగా చూసింది. ఇంట బయట ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అమ్మ ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు, మరెన్నో ఆటుపోటులు ఎదుర్కొని నిలబడింది. తన మంచితనం వలన అందరం మంచి చదువులను చదివి ఉద్యోగాలు సంపాదించుకొని స్థిరపడ్డాము. అమ్మ జీవితంలో ఏమి సాధించాలనుకుంటుందో ప్రతి ఒక్కటి సాధించిందనే చెప్పుకోవాలి. తన ముందు చూపుతో, విజయపదంతో నడిచిందని చెప్పుకొనుటకు నేనెంతో గర్వపడుతున్నాను. అమ్మ గురించి ఎంత రాసినా తక్కువే. అమ్మ తన మంచితనంతో అందరినీ ఆకట్టుకునేది, అందరినీ ఆదరించేది. అమ్మ ఆంతర్యం మాకు తెలిసేది కాదు. 7 మందిమి ఎలా పెరిగామో, ఎలా పెద్దవారమైనామో ఆలోచిస్తే అంతుపట్టదు. అమ్మ తన కష్టాల గురించి కానీ, తన అప్పుల బాధల గురించి కానీ ఎప్పుడూ మా ముందు ప్రస్తావించేది కాదు. అందరూ ఏదో స్ఫూర్తితోనో లేదా ఒక ఆదర్శంతోనో, అవకాశాన్నో, ఒక ధ్యేయాన్నో ఉద్దేశించి ముందుకు సాగుతారు, కానీ అమ్మ అలా కాదు. తాను కేవలం పిల్లలను పైకి తేవాలన్న ఆరాటం, మరి తనకే కీర్తి ప్రతిష్టలు అక్కరలేదని ప్రత్యేకించి తన కోసం ఏమీ దాచుకునేది కాదు, ఏమీ కొనుక్కునేది కాదు. అలాంటి అమ్మను నేను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం అలాంటి అమ్మను కోల్పోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను. అమ్మకు మేము ఏమీ చేయలేదనే బాధ నిరంతరం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నిజంగా అమ్మకు మేము ఏ విధంగానూ సహాయం చేయలేదనిపిస్తుంది. ఆ రుణం ఎప్పటికీ తీర్చలేనిది. అమ్మా నిన్నొక్కసారి చూడాలని ఉంది, ఓ అమ్మా నిన్నొక్కసారి.

కడుపు తీపినంత కడుపారా తినిపించి మరువలేని జ్ఞాపకాలు మా కొదిలి వెళ్ళావా. కన్న కడుపు తీపినంత కడుపారా తినిపించి మరు

పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కీర్తనలు 147:13 చెప్పిన రీతిగా అలాగే దేవుడు మమ్మల్ని అందరినీ మా అమ్మ ప్రార్థన వలన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనలు 128:7 వాక్య రీతిగా అమ్మ తన కష్టాన్ని అనుభవించి ఆ కష్టాలలోనే మమ్మల్ని పెంచింది. ఒక చిన్న కవిత విందాము. అమ్మ, నెమరేసుకుంటున్న నీ జ్ఞాపకాల మధ్య నన్ను నిద్రపోనీయమ్మా. చిరుగాలివై నన్ను ఊయలూపరావమ్మా. కలనైనా ఒక్కసారి నన్ను ఓదార్చిపోవమ్మా. గుండెలోని బరువు గుబులురేక మునిపే నన్ను పలకరించవేమమ్మా. కన్నీటి బాధ కాల్వలే పార్చుంది, నీ చూపు ఒక్కసారి నాపై ఉంచవమ్మా. అమ్మ తన జీవితాన్ని కేవలం మాకోసమే ధారపోసింది. తన రక్తమాంసాలను కేవలం మాకోసమే క్షీణింపచేసుకుంది. అమ్మకు ఆస్తమా జబ్బు రావడం వల్ల కూడా ఓ విధంగా మేమే కారణమని చెప్పవచ్చు. రాత్రనక పగలనక కష్టపడి పెంచి పోషించిన అమ్మకు మాలో ఎవరి వలన కూడా అమ్మ ఒకరోజు కూడా సుఖపడలేదు. ఎవరి దగ్గర ఓ పూట భోజనం కూడా చేసేది కాదు. తన ఇల్లు వదిలి ఓ రాత్రి ఎక్కడ నిద్రపోయేది కాదు. అమ్మ ఎవ్వరిని తక్కువ చేసి చూసేది కాదు. మేము 7 రకాలుగా ఉండేవారం. మాతో ఎలా జీవించగలిగిందో అని అనిపిస్తుంది. మేము అమ్మను మంచిగా చూసుకోగలిగితే అమ్మ ఇంకా కొన్ని రోజులు జీవించేదేమో అనిపిస్తుంది. అమ్మకు బాలయేసు ప్రార్థన పుస్తకం అంటే చాలా ఇష్టం. ఆ పుస్తకంను ఎప్పుడూ సమయం దొరికినప్పుడు చదువుకునేది. అమ్మ ఎంతో మందికి సహాయం చేసింది. ఇంటా బయట మంచి పేరు సంపాదించుకుంది. కానీ మేం మాత్రం అమ్మను సరిగ్గా చూడలేకపోయామని మా అంతరాత్మ ఎప్పుడూ శోకిస్తూనే ఉంటుంది. ఇది మాకు తీరని శిక్షగా అమ్మ ఆశయాన్ని ఎప్పటికీ నెరవేరుస్తామో తెలియదు. ఎందుకంటే మేమందరం కలిసి ఉండడం అమ్మకు చాలా ఇష్టం. కానీ ఆ ఐక్యత లేకపోవడం చింతించవలసిన విషయం. కనీసం అమ్మ ఆత్మకు సుఖాన్ని ఇవ్వకుండా క్షోభ పెడుతున్నామనే బాధ ప్రస్తుతం మమ్మల్ని అందరినీ కృంగదీస్తుందనే చెప్పుకోవాలి. మరొక చిన్న పాట విందాము. తల్లి

అమ్మ ఉన్నదాంట్లో సంతృప్తి పడ్డం మాకు నేర్పించిన మంచి గుణపాఠం. నాన్న మా చిన్నతనములోనే దూరం అవ్వడం వలన నాన్నను మేం మరిచిపోతామని, మాకు నాన్నను గుర్తు ఉండాలని తీరిక సమయాల్లో నాన్నతో తను పంచుకున్న కష్టసుఖాలను మాతో చెప్తూ ఉండేది. అమ్మ చేతి వంట అమృతంలా ఉండేది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, ఈ సామెతలు 14:1. ఈ వాక్యరీతిగా అమ్మ తన ఇంటిని తాను నిలబెట్టుకుంది. తన ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్లేది కాదు. తన ఇల్లు తనకెంతో ప్రాణం. నీ మధ్యన నీ

అమ్మపై మరొక కవిత. అమ్మ ప్రేమే చాలు నాకు, అమ్మ ఒడే 10,000. ఈ లోకమునే మర్చిపోయేదను, ఈ జీవితమే ఇక తృప్తి నొందును. తన కడుపు చూసుకొనక బిడ్డ ఆకలి తీర్చు తల్లి, తనకున్న దానిలో సమకూర్చును ప్రతిదినం. శత్రువైన బిడ్డ పట్ల తరగదెప్పుడు అమ్మ ప్రేమ, దినదినమూ దీవించు, ప్రతిదినమూ చూచుకొనును. తన కన్న బిడ్డలు కళ్ళెదుటే ఉండాలని తృప్తి తీరా చూసుకుని తనివి తీరా మురిసిపోయేది అమ్మ. మరొక కవిత. అమ్మ పాట పాడలేదు, అమ్మ మాట వినలేదు, కమ్మనైనా అమ్మ వంట మరి మధురం అతి మధురం. అమ్మ తన కోసమై ఏమీయూ దాచలేదు, కన్న బిడ్డలే ఆస్తి అని తనివి తీరా మురిసిపోయే కష్టజీవి అమ్మ, మా కల్పతరువు అమ్మ. సుఖమంటే ఎరుగదు, దుఃఖాల ఇంట పుట్టింది. మంచి మనసుకు మారుపేరు అమ్మ, మమతల కోవెలకు దేవత మా అమ్మ. అమ్మ నవ్వు అతి మధురం, అమ్మ కథలు వినసొంపు, అమ్మ లాలనే ఒక తీయనైన మైమరుపు. నాన్నతోడు లేకయే ఏడు గుర్రాలను నడిపింది, త్రోవ తప్ప

0: తప్పకుండా వారి జీవితాలను సరిచేసింది. జీవిత పోరాటంతో అలసిపోయింది అమ్మ. అలుపు తీర్చుకోటానికి గాఢంగా నిద్రపోయింది. అమ్మ అనే పిలుపులో ఎంత మాధుర్యం ఉందో, అంతకంటే తీయనైన ప్రేమను పంచిపెంచి పోషించే తల్లి. తల్లిలా ఆదరించి సర్వము తానై తండ్రిలా ధైర్యంతో లోకంతో పోరాడి తన జీవితాన్ని త్యాగం చేసి మాకోసం బలి అయిన మా అమ్మ కథ ఇది. అమ్మ పేగు తెంచుకొని తీయనైన పాలు త్రాగి లాలనలో పాలనలో అమ్మ జోలపాటకు అమ్మ ఒడిని ఆదమరిచి నిదురించి అమ్మ గోరుముద్దులతో పెరిగి పెద్దవారమై రెక్కలొచ్చి ఎగిరిపోయి నీవు ఎవరని నిలదీసినప్పుడు అమ్మ మనసు ఎంతగా క్షోభపడిందో, నీకేమీ తెలియదని చులకనగా చూసినప్పుడు అమ్మ బాధ ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోయింది. బ్రతుకుతో పోరాడుతూ ఒడుదుడుకులు ఎదుర్కొనలేక నడవలేక నీరసంగా వెనుతిరిగిన అమ్మను చూస్తే తానున్నానని చెప్పి ఎంతో ధైర్యమిచ్చి అవసరతలు అక్కరలు తీర్చింది నా తల్లి. తన రక్తం ధారపోసి అనునిత్యం శ్రమపడుతూ ముళ్ళబాటని పూలబాటగా మార్చింది నా తల్లి. ఏ పూట ఏ బిడ్డ బాధపడుతుందోనని ఎప్పుడు సహాయానికై ఎదురుచూసే నా తల్లి. అమ్మా అమ్మా అని నేను ఎక్కి ఎక్కి వేడుస్తున్నా అమ్మ పలుకలేదు, నాకు బదులు చెప్పలేదు. అమ్మా అమ్మా అని నేను అరచి పిలిచినా అందనంత దూరానికి అమ్మ నన్ను విడిచి వెళ్ళింది. అమ్మా అని నేను ఎవరిని పిలవను, ఈ బాధ ఈ జన్మకిక తీరదు. నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఏ లోకాన నీవు ఉన్నావో నన్ను చూస్తున్నావో లేదో, త్యాగాలకు మరో పేరు నీవమ్మా, అనురాగాలకు దీవెనవై రావమ్మా, ఆదమరచి నిదురోగా కలనైనా రావమ్మా, ఓదార్పునిచ్చి ఊరడించగా రావమ్మా. చుక్కల్లో చేరింది నా తల్లి, మాకు ధృవతారగా నిలిచింది మా కన్న తల్లి. మాతృమూర్తి నీకే పాదాభివందనం, అందుకో ఇవే నా సుమాంజలులు. మరొక కవిత విందాము. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, మారాము చేయగా మము లాలించి పాలించి జూలపాడి నిద్రపుచ్చి మాతో దోబూచులాడి ఇప్పుడు కనిపించవెందుకమ్మ. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, చందమామ రావే అంటూ మమ్ము ఊరడించావు, కథలు కబుర్లు చెప్పి మమ్ము ఓదార్చినావమ్మ. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, మంచి మర్యాదలే పాలబువ్వగా తినిపించి బుద్ధి జ్ఞానాన్ని సమపాలల్లో సమకూర్చి పెంచినావు. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, మానవత్వంలోని మాధుర్యాన్ని చవిచూపించి మమతల అనురాగాలను పాయసంలా త్రాగించి కరుణయే తరగని పెన్నుదని నేర్పావు. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, ఆత్మీయత అనుబంధాలు పెనవేసుకుపోయే ప్రేమబంధాలని చెప్పి సహనం ఓర్పు మాలగా గురిచి మాకిచ్చి నీవెక్కడికెళ్ళావమ్మా. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ, రక్త సంబంధాలు విలకట్టలేని అమూల్యమైన బంధాలని బంగారు భవిష్యత్తు మాకిచ్చి నీ బంధాన్ని మాతో తెంచుకున్నావెందుకమ్మా. అమ్మా నీ జ్ఞాపకాల ఒడిలో నన్ను నిద్రపోనీయమ్మ.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన రచయిత్రి కొడవటి కంటి విజయ గారి అమ్మ జ్ఞాపకార్థం పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు కొడవటి కంటి విజయ. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారు పాడిన లలిత గీతం.

0: ఇంతవరకు వనితా లోకం మహిళల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్.
1: ఈ ఆకాశవాణి హై ఖబరుం కే సాత్ మే షగుఫ్తా యాస్మీన్.

కార్యక్రమంలో ముందుగా గూడూరు నుండి వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రాజ్యలక్ష్మి, సుప్రజ, జానకి, ప్రశాంతి, మల్లేశ్వరి, జమున, స్వప్న, ప్రియ, కళ్యాణి, అంజలి, గీత, గోపి, చిట్టి, కావ్య, మహా, పూజ, శేఖర్, ప్రియ వీరందరూ కోరుతున్న పాట అంతఃపురం చిత్రం నుండి ఈ పాట.

రంగూన్ రౌడి ఈ చిత్రం నుండి వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, ఆలిం పాషా వీరందరి కోసం ఈ పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట చిత్రం నీరాజనం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సైనిక్పురి కాలనీ నుండి మోకాల శేఖర్, సుమతి, నర్సయ్య, నర్సింగ్ రాంబాబు, సునీత, రీమా, రీనా, మోకాల సర్వయ్య, కన్నాపాసి, చిన్నాపాసి, రాధాపాసి వీరందరి కోసం నీరాజనం చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950039.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం నుండి రామిశెట్టి వీరయ్య, కళావతి రామారావు, రాధిక, వంశీ, కళ్యాణి, నరేందర్, నవ్య, వెంకట రాజేష్, అవంతిక, రుద్విక, లాస్య, హార్దిక్ సాయి వీరందరి కోసం సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత ఆ నలుగురు చిత్రం నుండి వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటన్పీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, చాపేల్, చైతు, భానురాజ్, రాజ్విక, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహిత్ వల్లి, రాజా, మౌనిక, అక్షయ, అనుష, అణుదీప్, శతాక్షి, అంబు, జశ్వంత్, ఉమా, పార్వతీభాయ్, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, సహజాది మెహరాన్, రామ్ఫల్ పాసి, రమేష్ కోరి వీరందరి కోసం ఆ నలుగురు చిత్రం నుండి ఈ పాట.

అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమలికొండ నాగాచారి రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరందరూ కోరుతున్న పాట ఆపద్బంధవుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: చిన్నరాయుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వినిపించమని కోరుతున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోసం చిన్నరాయుడు చిత్రం నుండి ఈ పాట.
1: మనిషి దిష్టి, మాను దిష్టి, తల్లి దిష్టి, చెల్లి దిష్టి, అసలు దిష్టి.

0: మీ వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన

0: భాగస్వామి. సంప్రదించండి
1: 9989670 76.
0: మరొక నెంబర్ 7989701158.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
1: 08744295038,
3: మరొక నెంబర్ 29503.

శ్రోతలు కిన్నెల లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరందరూ కోరుతున్న పాట కుంకుమ తిలకం చిత్రం నుండి పి సుశీల, కేజే యేసుదాస్ పాడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టంచిట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, పుల్లయ్య, సత్యవతి వీరందరూ కోరుతున్న పాట స్వయం కృషి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950039.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారేబాబు, ప్రభుదేవ, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర

లక్ష్మి ప్రసన్న, మంగమ్మ మంజుల ఆదినారాయణ, దుర్గారావు నాగమణి స్వరూప, నాగయ్య దొంతుల లక్ష్మీనారాయణ, జూపల్లి పుల్లారావు నాగమణి, వీరందరూ కోరుతున్న పాట అమరిక అమ్మాయి చిత్రం నుండి ఈ పాట.

0: పరదిప్పు అపటిప్పు
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: మాటలు మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 295039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
0: 9989670766.
1: మరొక నెంబర్ 7989701158.
2: మీరింతవరకు కిన్నెరళహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్లా,
0: ఆసుపత్రి సేవలా,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ

0: My name is Santosh. May I know your name, please?
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన సరైనోడు చిత్రం నుండి పాటలు వింటారు. సంగీతం అందించిన వారు ఎస్ఎస్ తమన్, పాడినవారు కృష్ణ దీపు తమన్, శ్రేయ ఘోషల్, ఎంఎం మానసి, వినండి సరైనోడు చిత్రం నుండి పాటలు.

how to indescribable party.

0: మీరింత వరకు ఏకచిత్ర గణం శీర్షికన గీత ఆర్ట్స్ వారి సరైనడు చిత్రంలోని పాటలు విన్నారు. గాయని గాయకులు దీపు, ఎస్ఎస్ తమన్, కృష్ణ చైతన్య, ధనుంజయ్, ఎంఎం మానసి, శ్రేయా కోశల్. సంగీతం అందించిన వారు ఎస్ఎస్ తమన్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదోచావే.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503.
2: ఆ చంద్రుల్లో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: మాది లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్. నా పేరు కాగిత వెంకటేశ్వరరావు. నాకు నచ్చిన పాట మోగమనసు.

0: చేస్తుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: నా పేరు శ్రీరామ హనుమానుడు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట మంచి మనసుల నుంచి.

నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటన్ ఫిట్ బస్తీ. నాకు నచ్చిన పాట ఖుషి చిత్రంలో నుంచి, ఏ మేరా జహా మేరా ఘర్ మేరా ఆశియా ఏ మేరీ దునియా తేరా కామ్ క్యా హై.

నాకు నచ్చిన పాట నేను ఝాన్సీ జుడూర్గాడ్ మండలం పాపకొల్లు నుండి, సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి పోసింది పోసింది.

పాల్వంచ మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవ. నాకు నచ్చిన పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రం నుండి. ఆకాశం తాకేలా ఉడగాలయ్యి నే.

0: మీ బ్రాండును ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్లా,
0: ఆసుపత్రి సేవలా,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989670706.
0: మరొక నెంబర్ 7989701158.
2: మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలాంతకుంట మండలం నుండి గంగు మహేందర్ను మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు నచ్చిన పాటలో చిరంజీవి.

నేను కొత్తగూడెం బురదగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధా పాసి. నాకు నచ్చిన పాట అల్లుడా మజాక సినిమా నుంచి, మా ఊరి దేవుడు అందాల రాముడు. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.
2: పాల్వంచ మండలం పునుకుల నుంచి అక్బర్ని. నాకు నచ్చిన పాట పవిత్ర బంధం సినిమా నుంచి పచ్చబో.

సీతంపేట నుంచి మురుపిడి స్వరూప. నాకు నచ్చిన పాట. శుభాకాంక్షలు సినిమా నుంచి మనస పలకవే మధుమాసపు కోవిలవై చెలిమి తెలపవే శిగురాశిల గీతికవై.

చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట ఎన్టీ రామారావు, కేఆర్ విజయ నటించిన బలే తమ్ముడు సినిమాలో ఇద్దరి మనసులు ఒకటాయే అనే పాట కావాలి.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: నా పేరు జ్యోతి, సుయర్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట అడవి రాముడు సినిమాలో నుంచి, కృషి ఉంటే మనుషులు ఋషుల

మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు శుభ సాయంత్రం. నేను మీ రేడియోనే ఇస్తాం మోతకృష్ణ. నిలయంలో సమయం 5:02 దాటి 8 సెకండ్లు. శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆట చిత్రం నుండి ముందుగా ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా?
2: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
6: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
5: 9989679076.
6: మరొక నెంబర్ 7989709158.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇప్పుడు వినండి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి ఈ పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
4: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
5: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
6: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
7: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
8: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
9: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
2: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
10: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
9: వాట్సాప్ నెంబర్ 8367576757.
2: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
9: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి ఈ పాట.
1: స్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి అదూర్స్ చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుండి ఈ పాట.

0: గారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఇప్పుడు వినండి ఖైదీ నెంబర్ 150 చిత్రం నుండి ఈ పాట.

0: మీరు వింటున్న ఈ పాట అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో చిత్రం నుండి.
1: దోచలే దోచలే హాయ్ కొంటే సై

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 22A భూముల సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును పర్యవేక్షించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పాలిచ్చే తల్లులు శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కోరారు. GO 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు సంఘీభావం తెలిపారు. తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా డిజైన్ ప్రకారమే హక్కుల పరిరక్షణ జరగాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర సాయం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో 32వ దక్షిణ మండల మండలి సమావేశాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని ప్రకటించారు. కేంద్ర బొగ్గుగదుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో రాష్టంలోని పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమన్వయ సమావేశం జరిగింది. కొత్త రైల్వే లైన్లు, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

0: మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ డబుల్ లైన్ కొత్త రైలు ప్రతిపాదనలు ప్రస్తావించగా, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 24 ఆర్యుబి ఆర్ఓబీలు మంజూరైనట్టు తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, మెదక్ ఎంపీలు స్థానిక రైల్వే అవసరాలను లేవనెత్తారు. బుల్లెట్ రైళ్ల అంశంతో దక్షిణ మధ్య రైల్వేకు సంబంధం లేదని, 3 బుల్లెట్ రైళ్ల హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఏర్పాటైందని, అది పూర్తిగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. 22A నిషేధిత భూముల సమస్యలపై ప్రజలకు పూర్తి భరోసా కల్పించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు 400 కాల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై తహసీల్దార్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్టార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాలిచ్చే తల్లులు, శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర కేంద్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కు ఢిల్లీలో ప్రాతినిధ్య పత్రం సమర్పించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్ వంటి ప్రజా ప్రదేశాల్లో ఫీడింగ్ రూమ్లు, బేబీ చేంజింగ్ స్టేషన్లు తప్పనిసరి చేయాలని, జిల్లా స్థాయిలో మానవ తల్లిపాల బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సూర్యాపేట జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాత వెల్లటూరు వద్ద 1648 కోట్ల రూపాయలతో 53,000 ఎకరాలకు నీరందించే మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. మక్తల్ నియోజకవర్గంలో 173 కోట్ల రూపాయల పైచీలకు నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్దికి సుమారు 1800 కోట్ల రూపాయల మేర నిధులు తీసుకురావడంలో మంత్రి వాకిటి శ్రీహరి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆధార్లో ఏమైనా సవరణలు, సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలోని పద్మానగర్ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో ఇది 5వ ఆధార్ సేవా కేంద్రమని చెప్పారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్టు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారిందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కమిషనర్ ఆర్వీ కర్ణన్, అదనపు జోనల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తగా చేరిన ప్రాంతాలు, బాలాపూర్పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ట్రాఫిక్, వైద్య, అత్యవసర సేవలపై పోలీసు, అగ్నిమాపక, జలమండలి తదితర శాఖలతో సమన్వయం చేస్తారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో ఒకరోజు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వీబీజీరామ్జీ పథకం ద్వారా ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువుల నిర్మాణంపై చర్చిస్తారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ,
1: 50 ఇయర్ తర్వాత మీ అందరికి బోన్ డెన్సిటీ కొంచెం తగ్గిపోతుంది. అందరం కలిసి యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్. మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రామ్

0: పెడుతున్నారు, చాలా సంతోషం. మహిళా సంఘాలు రోల్ అంటే మహిళలకి సంక్షేమం, మహిళలకి సాధికారిత, మహిళలకి ఆరోగ్యం, మహిళలకి ఐడెంటిటీ.
1: మెదక్ జిల్లా బోగడ భూపతిపూర్ గ్రామంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్,
2: రబీలో ఉన్న క్రాప్స్ తో పాటు హనీబీ బాక్సెస్ కూడా చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దాట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఈ హనీబీ కీప్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. అక్కడే ఉన్న హనీబీస్ వల్ల ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ 60-70% పెరగడానికి అవకాశం ఉంది.
1: రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంతో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్, లారీ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం 24 నుంచి ట్రాన్స్పోర్ట్ జేఏసీ చేపట్టనున్న నిర్వధిక సమ్మెకు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ మద్దతు ప్రకటించింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుపై మంత్రి కొండ సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. వృద్ధులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారి ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 22A భూముల సమస్యలపై కాల్ సెంటర్కు వచ్చే ప్రతి ఫిర్యాదును పర్యవేక్షించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పాలిచ్చే తల్లులు, శిశువుల హక్కుల పరిరక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత జపాన దేశాభ్యాం రక్షా సహభాగితాం దృఢీకర్తుం సహమతిః ప్రకటితా. ఉభావపి దేశౌ సాముద్రిక సురక్షా సహయోగాయ చ వ్యవస్థా సమ్మతి పత్రే హస్తాక్షరం కృతవంతౌ. గృహమంత్రి అమిత శాహః అంతారాజ్యిక వివాదాన్ సురక్షా వికాస విషయాన్ చ చర్చయితుం తమిళనాడు రాజ్యస్య కోవలం నగరే 31వ దక్షిణ క్షేత్రీయ పరిషదుపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. झारखंड उच्च न्यायालय जेपीएससी नियुक्तिनाम खाद्य सुरक्षा अधिकारी चयनस्य च निरस्तीकरणादेशे स्थगनादेशं प्रायच्छत्. पाक अधिकृत जम्मू कश्मीरे प्रतिरोध प्रदर्शनानि तीव्रीभूतानि, पाक शासनतंत्रं च जनाक्रोशेन त्रस्तं वर्तते. अपि च भारतस्य त्रिसा जौली अथ गायत्री गोपी चन्दः च बीडब्ल्यूएफ विश्वस्पर्धायाः महिलायुगलद्वन्द्वे प्रागुपान्त्यचरणे प्रविष्टवत्यौ. अथ वार्ताः विशदीकृत्य. नवदिल्ल्यामद्य भारत जापान रक्षा मंत्री स्तरीयोपवेशनं सम्पन्नम्. अस्योपवेशनस्य सहाध्यक्षतां भारतस्य रक्षा मंत्री राजनाथ सिंहः अथ च तस्य जापानी समकक्षीयः शिंजिरो कोइजुमी अकुर्वताम्. अस्मिन् उपवेशने सामुद्रिक सुरक्षायाः दृढीकरणं, मेक इन इंडिया इत्यस्यान्तर्गतं रक्षा प्रौद्योगिक्याः सहैव रणनीतिक विश्वासस्य च विस्तारः इति प्रमुख विषयेषु गभीरा चर्चा संजाता. उभौ मन्त्रिणौ सामुद्रिक सुरक्षा सहयोगाय एकस्मिन् व्यवस्था ज्ञापनसन्धौ हस्ताक्षरम् अकुरुताम्. स्वकीये भाषणे रक्षामंत्री राजनाथ सिंहः प्रावोचत् यत् एशिया महाद्वीपस्य द्वौ लोकतांत्रिक देशौ भारत जापानौ क्षेत्रे शान्तिं, स्थिरतां, समृद्धिं च स्थापयितुं महत्तरं उत्तरदायित्वं निर्वहतः. श्रीसिंहः प्रतिपादितवान् यत् सामुद्रिक मार्ग सुरक्षायां

ఇది ప్రసారాల సమయం. ఈ పూట రేపటి ప్రసారాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి, 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు.

ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో దేవీ భక్తిగీతాలు నాతియా కలాం, 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే గులాం అహ్మద్, 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో అలసంద సాగు వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రచనా కుసుమాలు 2వ భాగంలో సప్తపదుల ప్రక్రియ శ్రీమతి యాచవరపు పద్మగారి ప్రసంగం, 7:30 విజయపదం కార్యక్రమంలో తెలంగాణ పోస్టులకు సాధన వివరాల గురించి తెలుసుకుంటారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్ శ్రీమతి బిశ్రుతి. అనంతరం వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల చట్టం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీ రాజేందర్ గారు మరియు కొత్తగూడెం ఆర్డీ

డి శ్రీ డి మధుగర్ల సందేశాలు వింటారు. సమర్పణ శ్రీమతి గద్దె చంద్రకాంత. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్. ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం. 10:00 వరముల నొసగు తల్లి వరలక్ష్మీదేవి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మన సాంప్రదాయ నోములు వ్రతాలు ఎం ఆదిశేషమణి గారి ప్రసంగం. ఇంకా వరలక్ష్మీదేవి వైభవం 1:50 ఉర్దూలో వార్తలు. 2:30 మీ మాటతో ఓ పాట. ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:30 జానపద గేయాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు పరిచయ కార్యక్రమం. కౌమార దశలో ఆడపిల్లల్లో పీసీఓడి సమస్య కారణాలు పరిచయ కార్యక్రమం వింటారు. జానపద గేయం. 7:45 వికసిత్ భారత్. 8:00 కిన్నర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీతం కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: దొరగారి జీతగాడ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పద్ధతుల ముచ్చట.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీరు ఇంతవరకు ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50.
4: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎత్తుమడుల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు ఈ అంశం గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
5: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడం, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో రైతులు సోయా పంటను భూమిలో కలియదునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుస వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకొని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరుమడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క

నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ గోధుమ జొన్న మొక్కజొన్న లేదా ఆవాలు మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్షియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దుక్కిలో వేయాలి. జింక్ ధాతులోప లక్షణాలు కనబడినచో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగే ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20/20/20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. ఇచ్చే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండి మిథాలిన్ 38.7% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుం 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటరు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% వేసి 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% వేసి 300 మిల్లీలీటర్లు లేదా ఎసిఫోర్ఫెన్ 16.5% ఇంకా సోడియం క్లోడినాపా ప్రోపర్జిల్ 8% వేసి 400 మిల్లీలీటర్లు లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు లేదా ప్రపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు, క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు, గడ్డి మందును క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారీ చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350 నుండి 400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలను ఇచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45 నుండి 75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి

0: ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఎత్తుమడల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు గురించి వివరాలు విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. రుద్రవీణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం వినండి. ఇళయరాజా సంగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పుణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ఈరోజు ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారం హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని చెప్పారు. ప్రజాసేవలో అంకితభావం ఉండాలని యువ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరారు. తమ పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి ఏకాగ్రత ఉంచాలని సూచించారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సున్నితత్వం, సమగ్రత, ధైర్యంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి నిర్ణయంలోనూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కాపాడుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు, అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని సమావేశంలో పాల్గొన్నవారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో

0: ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేల నుండి విమానాశ్రయాలు, జలమార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ది వేగవంతమైందని, ఇది ప్రజలను దేశంలోని మిగతా ప్రాంతాలకు మరింత చేరువ చేసి వృద్దికి కొత్త మార్గాలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్ రేపు పూణేలో 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమాపేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమాపేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఇది సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులు, సీనియర్ ప్రతినిధులను ఒకచోటకు చేరుస్తుంది. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికనందిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. పీఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లను మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ రోజు జరిగే 4వ రౌండ్ భారత సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో భారత్కు చెందిన మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలి, గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్

ప్రవేశించారు. ఈ జోడీ జపాన్ కు చెందిన జోడీని 21-16, 21-12 తేడాతో ఓడించింది. మిక్సర్ డబుల్స్ జోడీ ధృవ కపిలా, తనిషా క్రాస్టో చైనాకు చెందిన గువో జిన్వా, చెన్ ఫాంగ్ చేతిలో 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. ఈ సాయంత్రం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ లో పివి సింధు చైనాకు చెందిన వాంగ్ జీఈతో తలపడుతుంది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్, రాయ్ కింగ్ గ్యాప్లతో తలపడుతుంది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పూణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి

ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం జొన్న పంటలో చీడపీడల నివారణ ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 232408052, మరొక నెంబర్ 232408053 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వానాకాలంలో జొన్న పంటల్లో చీడపీడల నివారణ ఎలా చేయాలి తెలియజేయటం కోసం ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఎం శంకర్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: డాక్టర్ ఎం శంకర్ గారు, జొన్న పంటలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంట ఉత్పత్తి అవుతుంది?
7: మనము జొన్న అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట. ఇది మనకు ఆహారంగా మరియు

0: పశుగ్రాసంగా కూడా మనకు మా తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే జొన్నను వానకాలంలో మనకు 35,000 ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాసంగిలో చూసుకున్నట్లయితే 300,000 నుంచి 350,000 వరకు ఈ జొన్న పంటను తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయడం అనేది జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మన తెలంగాణ రాష్ట్రంలో జొన్నను ఏ జిల్లాల్లో సాగు చేస్తారు?
0: జొన్న మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వానకాలంలో ఎక్కువగా మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, వికారాబాద్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలలో వానకాలంలో సాగు చేయడం జరుగుతుంది. అదే యాసంగి విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆదిలాబాదు, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు జిల్లాలలో మనకు ఈ జొన్న పంటను ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఈ జొన్నలో ఉండే పోషకాల గురించి తెలియజేయండి.
0: జొన్న మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇది పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల జొన్న పంటను అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ జొన్న పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కాబట్టి జొన్నలో ముఖ్యంగా పిండి పదార్థాలు, అదేవిధంగా మాంసకృతులు, పీచు పదార్థాలు, అదేవిధంగా శరీరానికి కావాల్సిన ఇనుము, ఐరన్, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా పోషకాలను కలిగి ఉండడం వల్ల ఇది ప్రధాన ఆహార పంటగా మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం జరుగుతుంది.
1: జొన్న పంటలో జరిగి ఉండే పోషకాల గురించి తెలియజేశారు. డాక్టర్ గారు, జొన్న పంట విత్తే సమయం గురించి చెప్పండి.
0: మనం జొన్న పంటను చూసుకున్నట్లయితే వానకాలంలో మే చివరి వారం నుండి జూన్ 30వ తేదీ వరకు ఈ వానకాలంలో జొన్న పంటను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ 2వ వారం వరకు కూడా ఈ జొన్న పంటను విత్తుకోవచ్చు.
1: ఇప్పుడు మనకు రకరకాలైన నేలలు ఉన్నాయి డాక్టర్ గారు, అయితే ఈ జొన్న పంటకి అనుకూలమైన నేలలు ఎక్కడున్నాయి, అవి ఏంటి?
0: అందుకే ఇంతకుముందు చెప్పినట్టు మనకు జొన్న సాగుకు
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు ఒక శ్రోత లైన్లో ఉన్నారు, చెప్పండి సార్.
2: నమస్కారం అండి.
0: నమస్తే సార్.
2: చెవుగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకూరేశ్వర మండలం, సూర్యాపేట జిల్లా నుండి అండి.
0: చెప్పండి సార్.
2: ఈ ముఖ్యంగా ఈ జొన్న పంటలో వానాకాలంలో ఆశించే చీడపీడలు ఇవి, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతానికి అనువైన జొన్న రకాలు చెప్తారండి.
0: మనకు వానకాలంలో చూసుకున్నట్లయితే మొదటి దశలో ఈ ప్రధానంగా మొవ్వు ఈగ, కాండం తొలచి పురుగు, అదేవిధంగా కత్తెర పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకోటి మనకు ఈ రకాలను చూసుకున్నట్లయితే పచ్చజొన్న చూసుకున్నట్లయితే పాలెం పచ్చజొన్న PYPS2 అనే రకము మనకు నల్గొండ జిల్లాలో ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇది అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా మనం నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే పచ్చజొన్ననే ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి PYPS2 అనే రకాన్ని సాగు చేసుకుంటే నల్గొండ జిల్లాకు అనుకూలంగా ఉంటుందండి.
2: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
1: మన శ్రోత అడిగినట్లు ఈ జొన్న నాశించే పురుగుల గురించి తెలియజేయండి డాక్టర్ గారు, వాటికి ఎటువంటి నివారణ పద్ధతులు కూడా చెప్పండి.
0: మనకు జొన్న పంటను చూసుకున్నట్లయితే జొన్నలో సుమారుగా మనకు 150 రకాల పురుగులు ఆశించి నష్టాన్ని అనేది కలుగజేస్తాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా జొన్న పంటను ఆశించే వాటిలో చూసుకున్నట్లయితే మొదటి దశలో మొవ్వు ఈగ, కాండం తొలచు పురుగు, అదేవిధంగా కత్తెర పురుగు, కంకినల్లి, పేనుబంక, లక్క పురుగు ఎక్కువగా ఈ జొన్నను ఆశించడం జరుగుతుంది మన ప్రాంతంలో.

0: జొన్నలో విత్తన శుద్ధి ఎలా చేస్తారు, దాని గురించి చెప్పండి.
1: మనకు ఈ జొన్నలో మొదటి దశలో ఆశించే పురుగులు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు చెప్పినట్టు మోవు ఈగ అనేది ఎక్కువగా మనకు మొదటి దశలోనే అంటే విత్తుకున్న 4 వారాల లోపలనే ఈ మోవు ఈగ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ మోవు ఈగ నివారణ కోసము మనం విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఈ విత్తన శుద్ధి అనేది మనకు ఇమిడాక్లోరపిడ్ అనే మందును 1 కిలో విత్తనానికి 12 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా థయామిథాక్సోమ్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసి మనము విత్తుకున్నట్లయితే ఈ మొవ్వు ఈగ నుంచి మనము ఈ జొన్న పంటను రక్షించుకోవచ్చు.
0: మొవ్వు ఈగ నుండి జొన్న పంటను రక్షించుకోవచ్చు. అసలు దాన్ని రాకుండా ఏమైనా నివారణ చర్యలు ఏమైనా చేయగలుగుతామా?
1: మనము మొవ్వు ఈగ ఫస్ట్ ఏ విధంగా ఆశిస్తుంది, దాని లక్షణాలు ఏందనేది ఫస్ట్ గమనించినట్లయితే ఈ మొవ్వు ఈగ చిన్నగా మనకి ఈగలాగానే ఉంటుంది. అది ఈగ బూడిద రంగు రకాలని బూడిద రంగులోనే ఈ మొవ్వు ఈగ అనేది ఉండడం జరుగుతుంది. మనకు ఈ మొవ్వు ఈగ యొక్క ఆడపురుగు గుడ్లను 20 నుంచి 25 గుడ్లు మనకు ఆకుల అడుగు భాగాన తెల్లగా సిగార్ రూపంలో ఆకు అడుగు భాగాన పెట్టడం జరుగుతుంది. దీని యొక్క జీవిత చక్రం అంటే జీవితకాలం చూసుకున్నట్లయితే చాలా తొందరగా 10 నుంచి 12 నుంచి 14 రోజుల్లోనే దీని యొక్క జీవిత చక్రం పూర్తి చేసుకుంటుంది. అంటే ఎగ్గు నుంచి లార్వా నుంచి అడల్ట్ రావడానికి జస్ట్ 1-2 వారాల్లోనే దీని యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబట్టి ఈ గుడ్డు నుంచి వెలువడిన లార్వా మొక్క యొక్క దాని గుడ్డు నుండి వెలువడిన తర్వాత మొక్క అడుగు భాగాన్ని చేరి మొక్కను ఆశిస్తుంది. ఈ మొక్కను ఆశించినప్పుడు ఈ లార్వ అనేది మొక్క లోపలికి పోయి లోపల ఉండే కణజాలాన్ని తినడం వల్ల మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ మొవ్వును చూసుకున్నట్లయితే ఈ మొవ్వు ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. దాని మనం ఆ మొవ్వును పీకినట్లయితే ఈ వదులుగా రావడం జరుగుతుంది. దాన్ని తీసి మనం చూసినట్లయితే దాని నుంచి కుళ్ళిపోయిన వాసన అనేది రావడం జరుగుతుంది. ఈ మొవ్వు ఈగ ఆశించిన మొక్కను చూసినట్లయితే మొవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పక్క సైడ్ నుంచి పిలకలు అధికంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అధికంగా పిలకలు వచ్చినప్పుడు మనకు ప్రధాన మొక్క నుంచి వచ్చే కంకి అనేది తక్కువగా రావడం, సైజు తక్కువగా రావడం జరగడం వల్ల పంట అనేది చాలా వరకు నష్టాన్ని అనేది కలగజేయడం జరుగుతుంది. ఈ మొవ్వు ఈగ అనేది మనకు మొదట పంట నాటిన 30 రోజుల లోపలనే ఈ మొవ్వు ఈగ ఆశించడం జరుగుతుంది. తర్వాత వర్షభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకు ఈ పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి మొదటి 30 రోజుల్లో మనము ఈ విత్తన మనం ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఈ మొవ్వు ఈగ నుంచి మనము పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా దీని నివారణ చూసినట్లయితే మనకు పొలంలో విత్తుకున్న తర్వాత ఆర్థిక నష్టపరిమితి స్థాయిని అనేది గమనించుకోవాలి. ఈ ఆర్థిక నష్టపరిమితి స్థాయిని చూసినట్లయితే మన పొలంలో 10% మొక్కలు ఈ మొక్కలు మొవ్వు ఎండిపోవడం అనేది గమనించినట్లు కానీ లేదా ఈ మొక్కలపైన గుడ్లు 10% మొక్కలో ప్రతి మొక్కకు 1 గుడ్డు కానీ గమనించినట్లయితే మనం ఇమ్మీడియట్గా వెంటనే సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ సస్యరక్షణ చర్యలు అనేది ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మనం పంటను చాలా వరకు రక్షించుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి చేసుకోకుండా ఉండి మనం అదేవిధంగా నాటుకున్నట్లయితే మనకు ఈ కార్బోఫ్యూరాన్ 3 cg గుళికలు మనకు ఎకరానికి 13 కిలోలను భూమిలో వేసుకోవచ్చు. అదేవిధంగా మందును సైఫర్మిత్రిన్ అనే మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పంట విత్తుకున్న 15 రోజుల

0: తర్వాత 10-15 నుంచి 20 రోజుల మధ్యలో మనము తప్పనిసరిగా ఈ మందును పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా మనము పంటను రక్షించుకోవచ్చు.
1: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: హలో సార్.
1: సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నిజామాబాద్. మన శాస్త్రవేత్త గారు ఉన్నారండి, మా సార్తో మాట్లాడండి.
2: నమస్తే సార్.
0: నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఏంటండి?

0: నిజామాబాదు. మన శాస్త్రవేత్త గారు ఉన్నారండి, మా సార్తో మాట్లాడండి.
1: నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఏంటండి?
2: సార్ ఇప్పుడు పచ్చదొన తినడానికి పనికిరాదంటున్నారు.
1: అట్లేం లేదే, పచ్చజొన్న మంచిది, అందరం పచ్చజొన్న కావాలని అడుగుతున్నారండి. పచ్చజొన్నని ఎక్కువ ఈ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఈ ఏరియాల నల్గొండ, ఈ ఏరియాలు అంతా పచ్చజొన్ననే తింటున్నారు. అట్లా లేదండి,
2: మూడు రకాలు తినడానికి వండితే, మూడు రకాలు తెల్లజొన్న, ఎర్రజొన్న, పచ్చజొన్న, మూడు తినడానికి వండితే.
1: మనము ఎక్కువగా పచ్చజొన్న, తెల్లజొన్న ఎక్కువగా తింటాం.
0: సరే డాక్టర్ గారు, ఇప్పుడు జొన్నలో కాండం తొలుచు పురుగు వల్ల కూడా నష్టం జరుగుతుందా? ఈ కాండం తొలుచు పురుగు గురించి తెలియజేయండి.
1: జొన్నలో మొదటగా ఎక్కువగా నష్టం కలిగజేసేది మువ్వి కానీ తెలియజేశాం. ఆ తర్వాత కాండం తొలుచు పురుగు కూడా ఎక్కువగా ఆశించడం జరిగి పంట 30 రోజుల తర్వాత నుండి పంట కోసే దశ వరకు కూడా ఈ కాండం తొలుచు పురుగు అనేది ఆశించడం జరుగుతుంది. ఈ కాండం తొలుచు పురుగు రెక్కల పురుగును మనం చూసినట్లయితే ఇది మధ్యస్థ పరిమాణంలో ఉండి లేత గోధుమ రంగులో ఈ పురుగు అనేది రెక్కల పురుగు ఉంటుంది. ఈ రెక్కల పురుగును గమనించినట్లయితే రెక్కలపైన సన్నని గీతలు, మెరుస్తూ ఉండే సన్నని గీతలు ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు ఈ గీతలు లార్వా, ఈ గుడ్ల నుంచి వెలువడిన లార్వా ఆకుల లోపలికి సుడిలో ఉండి ఆకులను తినడం వల్ల ఆకులపైన వరుస రంధ్రాలు అనేది ఏర్పడతాయి. ఈ ఆకులన్నీ విచ్చుకున్న తర్వాత మనం చూసినట్లయితే ఒక వరుస క్రమంలో మనకి రంధ్రాలు అనేది ఆకులపైన గమనించవచ్చు. ఇవి ఆ వరుస క్రమంలో గమనించినట్లయితే ఇది కాండం తొలుచు పురుగు ఆశించిందని గమనించాలి. ఇది కూడా ఎందుకంటే మొవ్వులోనే ఉండి ఈ ఆకులను తినడం వల్ల మొవ్వు అనేది చనిపోతుంది కాబట్టి, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు మువ్వు ఈగలాగానే ఇది కూడా మొవ్వు అనేది ఎండిపోవడము, అది కూడా ఒక పీకితే ఈజీగా వస్తుంది కాబట్టి, అప్పుడు ఏంటంటే ఇది వాడిపోయి తెల్లగా మారిపోతుంది, మొవ్వు చనిపోయి తెల్లగా ఏర్పడుతుంది. మనము ఈ కాండం తొలుచు పురుగు ఆశించిన మొక్కను తీసుకొని మనము చీల్చి చూసినట్లయితే ఈ కాండం లోపల తెల్లని లార్వాలు, అదేవిధంగా ఈ కుళ్ళిపోయిన ఎర్రటి కణజాలాన్ని మనము ఈ జొన్నలో గమనించవచ్చు. కాబట్టి ఈ పురుగు, ఈ కాండం తొలుచు పురుగు 30 రోజుల తర్వాత నుంచి ఆశిస్తుంది, పంట చివరి దశ వరకు ఉంటుంది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా నివారణ చర్యలు అనేది తీసుకోవాలి. ఈ పురుగు ఆశించినప్పుడు మొక్క మొత్తం టొల్లుగా అయిపోయి లోపలంతా పిండి పిండిలాగా చేసి ఉంటుంది. వచ్చే కంకి కూడా తాళగింజలే ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి కాండం తొలుచు పురుగు నివారణను సమర్థవంతంగా నివారించుకోవాలి.
0: అంటే ఎలా నివారించవచ్చు అంటారు డాక్టర్ గారు?
1: దీనికి కూడా ఏంటంటే కాండం తొలుచు పురుగు నివారణను మనం కూడా దీంట్లో కూడా ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని చూసుకోవాలి. అది కూడా మన పొలంలో మొక్కలు 10% కంటే ఎక్కువగా మొవ్వు చనిపోవడము గమనించినట్లయితే ఈ యజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. ఈ యజమాన్య పద్ధతుల కంటే ముందు కొన్ని మన సాంప్రదాయ పద్ధతులను పాటించినట్లయితే ఈ కాండం తొలుచు పురుగును కూడా కొద్ది వరకు నివారించుకోవచ్చు. ఈ జొన్నలో అంతర పంటగా చిక్కుడు కానీ అలసింద కానీ 1:4 నిష్పత్తిలో, అంటే జొన్న 4 వరుసలు వేసుకుంటే ఒక వరుస చిక్కుడు కానీ అలసింద కానీ వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ కాండం తొలుచు పురుగు గమనించినట్లయితే మనకు గుళికలను కూడా వేసుకోవచ్చు సుడుల్లో. ఈ గుళికలు, కార్బోఫిరాన్ గుళికలను మనము ఎకరానికి 3 నుంచి 4 కిలోలు మొక్క సుడుల్లో వేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ నివారణ, దీని యొక్క నివారణకు మందులను కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఆక్సిడెమటాన్ మిథైల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మొక్క 20 రోజుల తర్వాత, అంటే పంట మొలిచిన తర్వాత 20 రోజుల తర్వాత మనము పంటలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
0: డాక్టర్,

0: శంకర్ గారు, ఇప్పుడు కత్తెర పురుగు లక్షణాలు తెలియజేయండి, దాని వల్ల కూడా పంట నష్టం జరుగుతుందా?
1: ఈ మధ్యలో మనకు కత్తెర పురుగు ఎక్కువగా మొక్కజొన్నలో గమనించడం జరుగుతుంది కాబట్టి అది మొక్కజొన్న తర్వాత జొన్న ఒకే రకం ఒకే జాతికి చెందినవి, ఒకే ఫ్యామిలీకి కుటుంబానికి చెందినవి కాబట్టి ఈ కత్తెర పురుగు కూడా జొన్నను ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉన్నది. ఈ ఎక్కువగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కత్తెర పురుగు ఎక్కువగా జొన్నను ఆశించి నష్టపరుస్తున్నది. ఈ కత్తెర పురుగు లక్షణాలను చూసుకున్నట్లయితే ఈ జొన్నలో 1వ దశ 2వ దశ లార్వలు మనకు ఆకులను గోకి తినడం జరుగుతుంది. అదేవిధంగా జొన్నలో ఈ గుడ్ల నుండి వెలువడిన లార్వలు, గుడ్లు అనేది ఆకులపైన పైభాగాన ఈ గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి గుడ్లు అనేది గుంపులు గుంపులుగా పెట్టడం వల్ల మనకి లార్వలు గుడ్ల నుంచి వచ్చిన 1వ దశ 2వ దశ లార్వలను ఆకులను గోకి తినడం వల్ల ఆకులపైన తెల్లని చారలు అనేది ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా 3వ దశ 4వ దశ లార్వలను చూసినట్లయితే ఇవి మొక్క సుడిలో ఉండి ఆకులను లోపల నుంచి పైనుంచి కిందికి లోపలికి తినుకుంటూ పోవడం వల్ల ఆకులపైన కూడా రంధ్రాలు అనేది అసమానంగా రంధ్రాలు ఏర్పడడం జరుగుతుంది. ఆ తర్వాత మన ఆకులు విచ్చుకున్నప్పుడు చూసినట్లయితే ఆకులపైన పెద్ద పెద్ద రంధ్రాలు అసమానంగా మనకు గమనించవచ్చు. అదేవిధంగా 4వ దశ నుండి 6వ దశ వరకు చూసుకున్నట్లయితే ఈ మొక్కలను కత్తిరించడం, దాని నుంచి వెలువడిన లార్వలు ఎక్కువగా తినడం వల్ల మనకు ఎక్కువ నష్టాన్ని జొన్నలో ఈ కత్తెర పురుగు వల్ల గమనించడం జరుగుతుంది. కంకి ఈ కత్తెర పురుగు మనకు విత్తుకున్న అంటే మనకు మొదటి 10 నుంచి 12 రోజుల నుంచి స్టార్ట్ అయిన తర్వాత కంకి ఏర్పడే వరకు ఈ జొన్న కత్తెర పురుగు అనేది జొన్నలో ఆశించడం జరుగుతుంది.
0: ఈ కత్తెర పురుగుని ఎలా నివారించవచ్చు అంటారు డాక్టర్ గారు?
1: కత్తెర పురుగు కూడా ఇదేంటంటే మనకు చాలా వరకు సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలి. సస్యరక్షణ పద్ధతులను చేపట్టినట్లయితే మొదటగా ఎండాకాలం దీని యొక్క లార్వలు కోశస దశలు భూమిలో ఉండడం జరుగుతుంది కాబట్టి లోతైన దుక్కులు దున్నుకోవాలి. అదేవిధంగా ఈ జొన్నలో కత్తెర పురుగు యొక్క గుడ్లను ఆకులపైన గమనించినప్పుడు వేప నూనె 1500 ppm 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని మనకు పంటలో వివిధ దశల్లో లార్వలు అంటే 1వ దశ 2వ దశ లార్వలు ఉన్నప్పుడు వేప నూనెను పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా జీవ శిలీంద్ర నాశనులైన మెటారైజియం రిలే అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గుడ్డు పరాన్న జీవైన ట్రైకోగ్రామ ప్రిటియోజమ్ను కూడా మనము ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఈ గుడ్డు యొక్క అంటే ఎక్కువగా ఈ అధిక అంటే లార్వ దశలు 4వ దశ నుంచి 6వ దశ వరకు లార్వలను మనం గమనించినట్లయితే ఈ పురుగు మందులను కూడా పిచికారీ చేసుకోవచ్చు. పురుగు మందులు ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 80 గ్రాములు 1 ఎకరానికి, అదేవిధంగా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 80 ml 1 ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవడం అనేది జరుగుతుంది.
0: జొన్న పంటలో పేనుబంక యొక్క ప్రభావం ఉంటుందా? ఉంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి.
1: తర్వాత ఈ బిట్ట పరిస్థితులు వచ్చినప్పుడు జొన్నలో కూడా మనకు పేనుబంక ఆశించడం అనేది జరుగుతుంది. ఈ పేనుబంకను గమనించినట్లయితే పేనుబంక యొక్క తల్లి పురుగులు అదేవిధంగా పిల్ల పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వాడిపోవడం అనేది జరుగుతుంది. వాడిపోయిన తర్వాత ఆకులు ముడతపడి జరుగుతున్నది. ఈ పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల పచ్చదనం కోల్పోవడం, అదేవిధంగా కణజాలము నశించిపోవడం వల్ల మొక్కల యొక్క పెరుగుదల అనేది తగ్గడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు మొక్కల పెరుగుదల తగ్గినప్పుడు పూత ఆలస్యంగా రావడం, దానిలో ఉండే కంకిలో ఉండే గింజల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా

0: మనకు ఈ పెయిన్ బంక ఆశించినప్పుడు, ఇవి పెయిన్ బంక ఆశించినప్పుడు మా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు జిగురు వంటి తేనె జిగురు పదార్థం అనేది వస్తున్నది. తేది తేనెలాగా ఉంటుంది కాబట్టి ఈ తేనె జిగురు పదార్థం వల్ల మనకు దుమ్ము ధూళి ఆకులపైన చేరడం వల్ల ఆకులంతా మసిలాగా నల్లగా మారడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల కిరణజన్య సమయక్రియ తగ్గి మొక్క యొక్క పెరుగుదల, అదే యొక్క గింజ యొక్క నాణ్యత అనేది తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి గింజ నాణ్యత, అదేవిధంగా పశుగ్రాసం యొక్క నాణ్యత కూడా తగ్గడం అనేది ఇది పేను బంక ప్రభావితం జొన్నలో ఎక్కువగా ఉంటున్నది.
1: ఈ పేను బంకని ఎలా నివారించవచ్చు అంటారు?
0: ఈ పేను బంక మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా డైమిథోయేట్ అనే మందును 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారి చేసుకున్నట్లయితే జొన్నలో పేను బంకను నివారించుకోవచ్చు.
1: ఈ లక్క పురుగు కూడా జొన్న పంటకు నష్టం చేకూరుస్తుందా?
0: ఈ లక్క పురుగు కూడా మనకు జొన్నలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఇది మనకు మనం ఏమంటామంటే మైట్, లక్క పురుగును తెలుగులో లక్క పురుగు అంటాం, అదే ఇంగ్లీష్లో అయితే మైట్ అంటాం. ఈ జొన్నలో లక్క పురుగు ఆశించినప్పుడు దీని యొక్క పిల్ల పురుగులు, అదేవిధంగా పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన ఎరుపు రంగులో ఉండి మనకు రసం పీల్చడం వల్ల ఆకులన్నీ మొదటి దశలో లేత పసుపు రంగులోకి మారి ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారుతాయి. ఎరుపు రంగులోకి మారిపోయి ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పురుగులు ఎక్కువగా ఆకు అడుగు భాగాన ఉన్నప్పుడు ఆకులు అనేది ఇటుక రంగు కానీ బూడిద రంగు కానీ ఉన్నట్టు మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగు ఎక్కువగా ఆశించినట్లయితే, మనము పంటను దూరం నుండి చూసినట్లయితే ఈ పంట అంతా కాలిపోయి, దూరం నుండి చూసినట్టే కాలిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఇట్లా మనకు ఆకులు ఎర్రబారినప్పుడు ఈ మనకు జొన్నలో ఈ లక్క పురుగు ఆశించిందని గమనించవచ్చు. అదేవిధంగా దీని యొక్క నివారణకు లక్క పురుగు నివారణకు మనకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే జొన్నలో మనము ఈ లక్క పురుగును నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ఈనాటి మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.

0: రేపు రాత్రి 7:15 ఇల్లువాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారి ప్రసంగం ఉంటుంది రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి సమయం 7:45 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతలకు నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
4: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్లకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.
3: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
4: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది, కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
3: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
4: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్లు, మఠాలకు సంబంధించిన వాళ్లు, అలాగే ఇన్స్టిట్యూషనల్ గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్లు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్లు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు గాని ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితా

0: జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తా ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందన్నమాట.
1: సార్, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
0: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారు. ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలు నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు. అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు. అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్ కు ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దానివల్ల ఏంటంటే ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటిలన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్ గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు. క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈ కేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్ లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిలందరినీ కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీదైతే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
1: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ల తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ల కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ల పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్

0: ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అనమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్ లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు గాని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా, అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారా?
0: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచి వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూములు సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హుల?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపజేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ల పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్ కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్ కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా

0: మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, మీరు ఎదురు చూస్తున్నటువంటి కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా సఖి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సఖి చిత్రం నుండి ఈ పాట

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇప్పుడు వినండి చిల్లర దేవుళ్ళు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

0: అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముత్యాల ముగ్గు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాహుల్ ఖన్నా, రాజా, మౌనిక, రాజ్విక, రాధాపాసి, భవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహిత్ వల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఎండి షాకిర్, షెహజాది, మొహరిన్, జగన్మాత, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినండి. కొత్తగూడెం కార్పొరేషన్ 54వ డివిజన్ సఫాయి బస్తీ ఏరియా నుండి స్వయం కృషి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు ఎండి బాబా, ముస్తఫా, బిస్మిల్లా, వెల్డింగ్ జావేద్, తాహేర్, అమ్మని, జమాల్, ఎస్డి అంకుస్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరో చరిత్ర. చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ నాలేరియా నుండి ఇల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, రాజ్కుమార్, లావణ్య, వంశీ, లక్ష్మయ్య, కౌసల్య, గాయత్రి. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 MHz కిన్నెర లహరి శీర్షికన ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సూత్రధారులు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి చంటి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇదే పాటను కోరుతున్న శ్రోతలు. అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుండి నెమ్మలికొండ నాగాచారి, శేషరత్నం, భవానీ వెంకటలక్ష్మి, త్రివేణి ప్రమీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహచారి, అనసూర్యమ్మ, కే జ్యోతి, నందు వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినండి అడుగుజాడలు చిత్రం నుండి. పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారెబోయిన శ్రీనివాసరావు పద్మ, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపారాణి, జక్కుల హర్షిత, నరేష్, జోషిక, అర్జున్, పెద్దిబోయిన సుధాకర్, లలిత, కీర్తి, మైత్రేయ, భదావత్ లింగయ్య, సావిత్రి, శ్రీరామ్, లక్ష్మణ్, ఇంకా వీరి స్నేహితులు, వీరందరి కోసం ఈ పాట.

చివరిగా వినండి, అమ్మాయిల శబదం చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, శేఖర్, సుమ, శంకర్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వీరాభిమన్యు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మంగమ్మ శబదం చిత్రం నుండి ఈ పాట. గుండమ్మ కథ చిత్రం నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాట పిడుగురాముడు చిత్రం నుండి. ఇప్పుడు వినండి వారసత్వం చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా రేపు ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తిగీతాలు, దేవి భక్తిగీతాలు, నాట్యకళం. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే గులాం అహ్మద్. 6:35 రైతు సమాచారంలో అలసంద సాగు వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రచనా కుసుమాలు రెండవ భాగం వింటారు. సప్తపదుల ప్రక్రియ శ్రీమతి యాచవరపు పద్మగారి ప్రసంగం. 7:30 విజయపదం కార్యక్రమంలో తెలంగాణ పోస్టులకు సాధన వివరాలు తెలుసుకుంటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. అనంతరం వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల చట్టం గురించి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీ రాజేందర్ గారు మరియు కొత్తగూడెం ఆర్డీడీ శ్రీ డి మధుగారుల సందేశాలు వింటారు. సమర్పణ శ్రీమతి గద్దె చంద్రకాంత. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం కిన్నెర లహరి శ్రోతలు కొన్న చిత్రగీతాలు. 9:30 ఏకచిత్రగానం. 10:00 వరముల నొసుగు తల్లి వరలక్ష్మీదేవి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతంలో శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మన సాంప్రదాయ నోములు వ్రతాల గురించి ఎం ఆదిశేషమణి గారి ప్రసంగం వింటారు. ఇంకా వరలక్ష్మీదేవి వైభవం గురించి తెలుసుకుంటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:35 జానపద గేయాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు పరిచయ కార్యక్రమం. ఇంకా కౌమార దశలో ఆడపిల్లల్లో పీసీఓడి సమస్య కారణాలు పరిచయ కార్యక్రమం వింటారు. జానపద గేయం. 7:45 వికసిత్ భారత్. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:05 దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి జై హింద్.